ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. రేడియో 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 2వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో స్ఫూర్తి డాక్టర్ మృణాళిని గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరాకాండ 18వ భాగం వింటారు. 6:35 పొలం పనులు ఈనాటి కార్యక్రమంలో సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించిన వివరాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 7:00 పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మొదటి అంశం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ భాషా సాహిత్య వైభవం. కార్యక్రమ రచన డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్ గారు. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం గురించిన వివరాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళయ్య గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ కీర్తిశేషులు కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావజ్జల సుబ్రహ్మణ్యం గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ వేంబు పుష్కల గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ మొహమ్మద్ జియాయుద్దీన్, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్ గారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి షుమోనా రాయ్ బిశ్వాస్ ఆలపించిన గజల్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో అమ్మల తీర్పు శ్రీమతి రత్నజానకి గారి కథానిక వింటారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు మందహిచ్చుల కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ ఊరి ఐలమల్లు బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు ఈనాటి కార్యక్రమంలో చెరకు కంది పంటలలో వ్యవసాయ పనులు ఈ అంశంపై వివరాలు. 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక దిగుబడి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి మహబూబ్ నగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ శక్తి పథకం గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారిత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి డి కళ్యాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ

0: ఎం చిరంజీవి. 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో గౌరీ సరస్వతి గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. 10:00 భక్త కుచేల వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సీ అనంతకృష్ణ, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: आकाशवाणी समाचार के साथ मैं जया भारती. प्रधानमंत्री नरेंद्र मोदी और

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఈనాటి భావన కార్యక్రమంలో స్ఫూర్తి డాక్టర్ మృణాళిని గారి లఘు ప్రసంగం వింటారు.
1: స్ఫూర్తి. మన కోసం మనం చేసుకునే పనులు మనతో పాటే మరణిస్తాయి. ఇతరుల కోసం చేసే పనులు మరణానంతరం కూడా మన వారసత్వంగా నిలుస్తాయి అన్నాడు ఒక రచయిత. అలాంటి పనులు చేసిన వాళ్లనే స్ఫూర్తి ప్రదాతలంటాం, పరోపకారులంటాం, ప్రాతస్మరణీయులంటాం. మన కోసం పనులు చేసుకోవడానికే సమయం చాలదని అనుకుంటున్న రోజులివి. ఇంకా ఇతరుల కోసం సమయం వెచ్చించే తీరికేది? సాధారణంగా మనం చెప్పే సాకిదే. కానీ చాలా పనులు మన లక్ష్యంగా తోచేవి ఇతరులకు కూడా ఉపకరిస్తాయి కనుక అలాంటి లక్ష్యాలను ఏర్పరచుకోవడం, దానికోసం మనలో స్ఫూర్తిని నింపుకోవడం గురించి ఆలోచించాలి. రోమ్ చక్రవర్తి మార్కస్ అరిలియస్ క్రీస్తుపూర్వం చెప్పినా, రామకృష్ణ పరమహంస 19వ శతాబ్దిలో చెప్పినా విషయం మాత్రం ఒక్కటే. మనకు అధికారం ఉంది మన మనసులపైనే, బయట పరిణామాల మీద కాదు. ఆ విషయం ఆకలింపు చేసుకుంటే మనలో నుంచి దానంతట అదే శక్తి ఉద్భవిస్తుంది. నిజమే, స్ఫూర్తి కోసం ఇతర వ్యక్తులపై ఆధారపడడం కంటే మనలోనే దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రేరణ కోసం వేచి చూస్తూ కూర్చోకు, కర్ర పట్టుకుని దాని వెంటపడు అన్నాడు సుప్రసిద్ధ అమెరికన్ రచయిత జాక్ లండన్. అంటే మనమే మనకు స్ఫూర్తి ప్రదాతలుగా ఉండాలన్నమాట. అందుకే జేమ్స్ యాలెన్ అనే బ్రిటిష్ తత్వవేత్త యాజ్ ఎ మ్యాన్ థింక్ ఎట్ అనే చిన్న పుస్తకంలో ఇలా అంటాడు, మనిషి మనసును ఒక తోటతో పోల్చవచ్చు. ఆ తోటను అతను తెలివిగా ఓపిగ్గా నందనవనంలా చేసుకోనూవచ్చు, లేదా అడవిలా విచ్చలవిడిగా పెరగనివ్వనూవచ్చు. ఆయన అభిప్రాయంలో మనిషి అంటే అతని ఆలోచనలే. అతని జీవితంలో స్ఫూర్తి కోసం బయట వెతుక్కోనక్కర్లేదు, తన ఆలోచనలను సరైన మార్గంలో పెట్టుకుంటే చాలు. ఇది చాలా వరకు నిజమే. అయినా ఈ ఆలోచన విధానం మారడానికి కూడా కొందరి సాహిత్యం, కొందరి జీవితాలు మనకు స్ఫూర్తినివ్వచ్చు. మదర్ థెరసా దగ్గర నుంచి, అబ్దుల్ కలాం నుంచి మలాలా వరకు ఎందరినో తమకు స్ఫూర్తి ప్రదాతలుగా కొందరు చెప్తుంటారు. ఎప్పుడైనా కొందరు తమ తల్లిదండ్రులను కూడా స్ఫూర్తిగా చెబుతుంటారు. ఇంతకు మనకు స్ఫూర్తి దేనికి? నిర్దిష్టమైన లక్ష్యం ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ లక్ష్యం దిశగా కొన్ని అవాంతరాలను దాటి వెళ్లాలన్న ఆకాంక్ష ఉన్నప్పుడు, అంటే మనలో నిద్రాణంగా ఉన్న ఒక ఆశయం, లక్ష్యం, ఆశయం ముందుగా మనకు ప్రేరణనిస్తుంది. దాని గురించి ఒక స్పష్టత రావడానికి, మన మార్గం ఎంచుకోవడానికి మనకు ఇతరులు స్ఫూర్తి ప్రదాతలుగా అనిపిస్తారు. అందుకే మనలో లేనిది ఎవరూ మనకు స్ఫూర్తినివ్వలేరు. అన్నిటికంటే ముందు మనం ఏమిటో, మనమేం ఆలోచిస్తున్నామో, ఎలా ఆలోచించాలో మనమే తెలుసుకోవడానికి ప్రయత్నించడం మొదటి మెట్టు. ఈ లక్ష్య సాధనలో ఎదురయ్యే అవాంతరాలను ధైర్యంతో ఎదుర్కోవాలన్న సంకల్పం రెండవ దశ. నిరాశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాలే చూస్తాడు, ఆశావాది ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడు అన్నాడు విన్స్టన్ చర్చిల్. అవకాశాలను చూడడంతో ఆగిపోతే సరిపోదు. ఆ అవకాశాల గురించి, మన లక్ష్యాల గురించి 10 మందికి ఊకదంపుడుగా సోత్కర్ష చేసుకున్నా సరిపోదు. ఏదైనా సాధించాలనుకుంటే దాని గురించి మాట్లాడడం మానేసి చేయడం మొదలెట్టాలి అన్నాడు వాల్ డిస్నీ. ఆయన అలా చేశాడు గనకే ఈరోజు డిస్నీ పేరు ప్రపంచవ్యాప్తంగా అందరి ఇళ్లల్లోనూ మారుమోగుతోంది. అలా కాక ప్రగల్భాలు పలికి ఏది సాధించని వాళ్లే ఈ ప్రపంచంలో ఎక్కువ. వీళ్లను బట్టే మాటలు కోటల్ని దాటాయి గానీ చేతులు గడప దాటలేదన్న సామెత పుట్టింది. లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం, దాన్ని సాధించాలన్న సంకల్పం కూడా చేసుకున్నాం, కానీ మనలో ఆ శక్తి ఉందనే నమ్మకం ఎలా కలగాలి? ఆంజనేయుడంతటి వాడికే తను లంకను దాటగలడన్న నమ్మకం కలగలేదు. జాంబవంతుడు ఆయనకు ఒక వ్యక్తిత్వ వికాస పాఠం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడే మనం వేరే వాళ్ల జీవితాల నుంచి స్ఫూర్తిని పొందుతాం. స్ఫూర్తిని పొందడానికి పెద్ద పెద్ద శాస్త్రవేత్తల జీవితాలు, లేదా టీఎంబడం దగ్గర నుంచి సినిమా తారలైన వాళ్ళ జీవితాలు, పేపర్ బాయ్ దగ్గర నుంచి పారిశ్రామికవేత్తలైన వాళ్ళ జీవితాలే చదవనక్కర్లేదు. మన చుట్టూ ఉన్న సామాన్యుల్లో అసామాన్యులు చాలామంది ఉన్నారు. వీల్చైర్లకు పరిమితమైన ఏదో ఒక కళలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు, అంధులై ఉండి క్రికెట్లోనూ నృత్యంలోనూ ఆరితేరిన వారు, చెవిటివారై ఉండి సంగీతంలో ప్రజ్ఞ సంపాదించిన వారు, ఇలా ఎందరో మనకు తెలుసు. అలాంటి వారి నుంచి పొందే స్ఫూర్తి కేవలం మన లక్ష్య సాధనల్లోనే కాదు, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి కూడా ఉపకరిస్తుంది.
0: స్ఫూర్తి డాక్టర్ సి మృణాళిని గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ భాషా సాహిత్య వైభవం కార్యక్రమం వింటారు. రచన డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్ గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రసారమవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:15. భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటారు శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 18వ భాగం.

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరాకాండ 18వ భాగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం ఈ అంశంపై వివరాలు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయంలో మనం పాటిస్తున్న కొన్ని అంశాలు, సాంకేతికతతో కూడిన వ్యవసాయంలో మనం పాటించాల్సిన విషయాలను, సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలను, లేదా ప్రస్తుత వ్యవసాయంలో పాటిస్తున్నటువంటి కొన్ని పద్ధతులు, వాటిని మార్చుకోవడం అనే అంశాలపైన ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయాలు ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అనంటే, మన హరిత విప్లవం తర్వాత మనం దిగుబడి ఎక్కువ రావడం కోసం రసాయన ఎరువుల వినియోగాన్ని ప్రారంభించాం. కొంతమేరకు హైబ్రిడ్ రకాలను పెంచుకోవడం ద్వారా వాటికి రసాయనాల అవసరం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రసాయనాల ద్వారా పోషకాలను అందించడం అనేది సాంకేతికత కూడిన సిఫారసు చేసిన మోతాదులో రసాయనాలను వాడమని సూచించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రసాయనాల వాడకం అనేది చాలా ఎక్కువగా మారింది, ముఖ్యంగా యూరియా వంటి రసాయన పోషకాలు. యూరియా వాడకం అన్ని పంటల్లో కూడా పెరిగింది. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే యూరియా అనే ఒక పోషకం మన భారతదేశంలో తయారవుతున్నది కాదు, మనం దాన్ని ఎగుమతి ద్వారా, అంటే మనం దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశ ఆదాయంలో చాలా మేరకు మనం దాన్ని వెచ్చించి యూరియాని దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యూరియా పైన సబ్సిడీని ఇచ్చి రైతులకు దాన్ని తక్కువ ధరలోకి అందుబాటులోకి తెస్తున్నారు. దాదాపు 85 నుంచి 89% సబ్సిడీ ద్వారా మనకు యూరియా అనేది లభిస్తుంది. అటువంటి యూరియాని విచక్షణ రహితంగా వాడడం ద్వారా చాలా మటుకు అనర్థాలనేవి జరగడానికి ఆస్కారం ఉన్నది. యూరియా అనే ఒక పోషకము మొక్క పెరుగుదలకు అవసరము, కానీ ఇది అధికంగా వాడటం వలన దగ్గరలో ఉన్న నీటి కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ యూరియా శాతం నీటిలో పెరగడం ద్వారా నీటిలో ఉండే సహజంగా ఉండాల్సిన జీవరాశులు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీటిని మనం సేకరించడం, సేవించడం, వివిధ రూపాలలో తీసుకోవడం వలన మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి సిఫారసు చేసిన మట్టుకు మాత్రమే యూరియాని వాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తున్నది. ఈ విధంగా యూరియాని తగ్గించడం ద్వారా పంట దిగుబడిలో ఏ మార్పు లేకుండా కూడా పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. అయితే ఏ విధంగా మనం ఈ యూరియా శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం. పచ్చిరొట్టె పంటలను మనం ఖరీఫ్ పంటకు ముందు పచ్చిరొట్టె పంటలను పండించి వాటిని నేలలో కలియదున్నడం ద్వారా మనం యూరియా అనే శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు లేదంటే పౌల్ట్రీకి సంబంధించిన ఎరువులను వేసుకోవడం ద్వారా, వర్మీ కంపోస్టు ఇటువంటి ఎరువులను వేసుకోవడం ద్వారా కొంతవరకు మనం పంటకు కావలసిన నత్రజని శాతాన్ని జీవన రూపంలో ఇవ్వడం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా జీవన ఎరువులు రైజోబియం, అజొల్లా, అజటోబ్యాక్టర్, అజోస్పైరిలం,

0: లేదనంటే భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇటువంటి వాటిని వాడడం ద్వారా కొంతవరకు మనం రసాయన ఎరువుల మోతాదును భూమిపైకి తగ్గించవచ్చు. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు అనేది రైతాంగం పాటించాల్సిన అవసరం ఉంది. రైతాంగం పర్యావరణ పరిరక్షణతో పాటు రైతు ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రసాయన ఎరువులను ఎప్పుడైతే వాడుతున్నామో, రసాయన మందులను, ముఖ్యంగా మనం చీడపీడలకు వాడే మందులను లేదంటే కలుపు యాజమాన్యానికి వాడే మందులను ఎప్పుడైతే వాడుతున్నామో, రైతాంగం ప్రొటెక్టివ్ క్లోతింగ్ అని అంటాం. అంటే మన దేహాన్ని రక్షించే విధంగా మనం బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కోటు, మాస్కు, కళ్ళకు అద్దాలు, చేతులకు గ్లౌస్, కాళ్ళకి పొడవాటి షూస్, ఇవి చాలా ముఖ్యమైనవి. మనం వాడే రసాయనాలు ఆరోగ్యానికి హానికరం, కానీ రైతులు ఏ విధమైన జాగ్రత్తలు లేకుండా మందులను పిచికారీ చేయడం ద్వారా అవి రైతు పీల్చుకునే గాలిలో, తినే ఆహార పదార్థాలలో, చర్మం పైన ఉండడం ద్వారా వివిధ రకాలైన రోగాలకు గురవుతున్నారు. ఈ విధంగా కాకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ప్రొటెక్టివ్ క్లోతింగ్తో పాటు ఎప్పుడైతే మనం ముఖ్యంగా కలుపు మందులను వాడతామో, మనం పిచికారీ అనేది వెనక్కి నడుస్తూ చేయాలి. ముందుకు నడవడం ద్వారా ఆల్రెడీ మనం స్ప్రే చేసిన భూమిపైన మనం నడుస్తున్నట్లు. కాబట్టి కలుపు అనేది నివారణ అనేది కూడా తగ్గుతుంది, మనం డిస్టర్బెన్స్ కూడా పెరుగుతుంది, భూమికి డిస్టర్బెన్స్ అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా అధిక మొత్తంలో రసాయనాలున్న మందులను మొదటగా వాడరాదు. మనకు ఎప్పుడైనా ఆర్థిక నష్టపరిమితి స్థాయి అనేది ఒకటి ఉంటుంది. అంటే పొలంలో పురుగు ఉండవచ్చును, కానీ అది మనకు నష్టాన్ని ఏర్పరిచే విధంగా ఉన్నదా, తక్కువగా ఉన్నదా అనేది గుర్తించాలి. ఆ ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటినట్లయితే మనం దానికి సంబంధించిన రసాయనాలను వాడాలి. మొదటిసారి అధికంగా డోసేజ్తోని రసాయనాలను వాడరాదు. దీని ద్వారా ఆ పురుగులు లేదా తెగులు దానికై టాలరెంట్ అయిపోతాయి. అంటే తర్వాత మీరు ఎక్కువ మోతాదులో పిచికారీ చేసినా కూడా అవి చనిపోవు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మనకు ఈ కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు నీటి వనరులు అనేవి చాలా పెరగడం జరిగింది. ఈ నీటి వనరులు పెరగడంతో పాటు మనం వరిని కూడా చాలా ఎక్కువ మొత్తంలో పండిస్తున్నాం. ఎప్పుడైతే ఇలా పండిస్తున్నామో, అంటే వరి పంటలో భూమిపైన నీరు నిలిచి ఉంటుంది. ఇలా ఉండడం ద్వారా భూమి తన సహజ గుణాన్ని కోల్పోయి కొన్ని రకాలైన చౌడు నేలలు ఏర్పడము, లేదా భూమి గుల్లపారే తత్వాన్ని కోల్పోవడము, భూమి కింది పొరల్లో ఒక గట్టి పొర అనేది ఏర్పడము జరుగుతుంది. దీని ద్వారా తర్వాత వేసే పంటలకి అది ప్రభావితం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆరుతడి పద్ధతిలో వరిని పండించడము, ఒక ఎకరం వరి పండించే నీటితో మనం 5 నుంచి 6 ఎకరాల చిరుధాన్యాలు పండించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం వైపు కూడా రైతు ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ సేంద్రియ పద్ధతుల్లో పండించడం ద్వారా అధిక నాణ్యత అనేది మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ కొన్ని అంశాలను రైతు దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని చేపట్టవలసిందిగా మనవి.
1: సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించి రైతు సోదరులకు వివరాలు విన్నారు.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి మహబూబ్ నగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యగారు చేయాలి, అందరి ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతోటి అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్టలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్టంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైంది. మళ్లీ అదనంగా 2,50,000 నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్ల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలల్లున్న లంబాడీలకు, గుడిసెలల్లు ఉన్న వాళ్ళందరికీ.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందని మంత్రి పేర్కొంటారు.

0: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ప్రెస్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్టంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్టంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథూర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.
1: రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని, వరి మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాలి

0: ఎన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను, మంథనిలో టాస్క్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 7 కోట్ల రూపాయల పైచేలకు అంచనా వ్యయంతో చేపట్టే యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణతోనే 3 trillion ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయస్ శ్రీహర్ష సూచించారు. మృతులు, వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓటర్ల తొలగింపు కోసమే ఎస్ఐఆర్ చేపట్టామన్నారు. ప్రతి రాజకీయ పార్టీ బీఎల్ఓలను నియమించి ఎస్ఐఆర్ ను పర్యవేక్షించాలని సూచించారు. జూన్ 15 నుండి 24 వరకు ఎస్ఐఆర్ లో పాల్గొనే బీఎల్ఓలు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు ఓటర్ల నుండి నమోదు ఫారాలు స్వీకరిస్తారని తెలిపారు. చట్ట విరుద్ద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కన్నాల టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు 88 కోట్ల రూపాయల పైచీలకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఖర్చు చేస్తున్నట్టు రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్ తో సమీక్షించిన మేయర్ కొత్తగా నిర్మించే 8 ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లకు స్థలం గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకుంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో ఉన్నతాధికారులను సంప్రదించాలని అన్నారు. సబ్బితం గ్రామ సమీపంలోని గట్టు సింగారం జలపాతం పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జలపాతం వద్ద 6 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు టూరిజం డిఈఈ శ్రీశైలంతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ పంచాయతీల నుండి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసి ముడిసరుకుగా తయారు చేసే యూనిట్ ను గౌరెడ్డిపేటలో ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో పీఎం సేతు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కోయస్ శ్రీహర్ష సూచించారు. ఈ పథకం కింద 50% నిధులు కేంద్ర ప్రభుత్వం, 33% నిధులు రాష్ట ప్రభుత్వం, 17% నిధులు పరిశ్రమలు భరించి ఐటీఐ క్లస్టర్లను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. వచ్చే 5 ఏళ్లలో పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో ఐటీఐల అభివృద్దికి కేంద్రం 120 కోట్ల రూపాయలు, రాష్ట ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు తెలిపారు. పారిశ్రామిక భాగస్వాములు సుమారు 40 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన వివరించారు. పెద్దపల్లి జిల్లా ఓదలమల్లన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. ఓదెల మల్లన్న సన్నిధిలో 1 కోటి రూపాయలతో ఆలయం చుట్టూ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. స్వశక్తి సంఘాలకు బ్యాంక్ లింకేజీ, రుణ పంపిణీ, రికవరీ అంశాల్లో జిల్లాకు రాష్టస్థాయి అవార్డు లభించింది. హైదరాబాద్ లో మంత్రి సీతక్క చేతుల మీదుగా డిఆర్డీఓ కాళిందిని రవీందర్ అవార్డు స్వీకరించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో అధిక శాతం సాధించడంతో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 7716 స్వయం సహాయక సంఘాలకు లక్ష్యం నిర్దేశించగా 6851 సంఘాలను అనుసంధానించారు.
1: పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ వై సంతోష్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్టపతి భవన్లో మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రాష్టపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్టపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్దంగా ఉందని రాష్టపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ది, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ది, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్దత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 1 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛ భారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు

0: పై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యకులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండీ పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సిబిటి మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఉదయ తరంగిణి ఈనాటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, తెలంగాణ భాషా సాహిత్య వైభవం, ఇంకా అవతరణ దినోత్సవ ప్రత్యేక వివరాలు వింటారు.

0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ భాషా సాహిత్య వైభవం. రచన డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: తెలంగాణ ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, వేల ఏళ్ల చరిత్రను, గొప్ప సంస్కృతిని, విభిన్న మత సాంప్రదాయాలను, శ్రమశీల ప్రజా జీవనాన్ని, సాహిత్య కళా వైభవాన్ని తనలో దాచుకున్న మహత్తర నాగరికత. భాష, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక వైభవాల సమ్మేళనం తెలంగాణ. తెలుగు భాషా వికాసం, ఛందస్సు అభివృద్ధి, జానపద సంపద, శాసనాలు, నాణాలు, సాహిత్య ప్రక్రియల పరిణామం వంటివి ప్రాచీన తెలంగాణ వైభవాన్ని స్పష్టంగా చాటుతాయి. తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణ మాగాణం.
2: దక్కన్ పీఠభూమి మధ్యలో ఉన్న తెలంగాణ పర్వతాలు, నదులు, అరణ్యాలు, ఖనిజ సంపద, సారవంతమైన నేలలతో మానవ వికాసానికి, నివాసానికి అనుకూలమైన భూమిగా రూపుదిద్దుకుంది.
1: శాతవాహనులకు ముందే తెలంగాణలో నవీన శిలాయుగం, బృహచ్చిలాయుగ సంస్కృతులు వికసించాయని పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇనుప పనిముట్ల తయారీ, నలుపు ఎరుపు రంగు మట్టి పాత్రలు, సమాధి నిర్మాణాలు, జలవనరుల వినియోగం వంటివి ఈ నేలపై జీవించిన ప్రాచీన తెలంగాణ సమాజపు అభివృద్ధిని నిరూపిస్తాయి.
2: అస్మక జనపదం వంటి ప్రాచీన రాజకీయ వ్యవస్థలు తెలంగాణకు మన దేశ తొలి చారిత్రక పటంలో ప్రత్యేక స్థానం కల్పించాయి. బోధన్ వంటి ప్రాంతాలు ప్రాచీన కేంద్రాలుగా నిలవడం అప్పటి తెలంగాణ చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి.
1: తెలంగాణలో తెలుగు భాషా చరిత్ర ఎంతో ప్రాచీనమైంది. ప్రోటో ద్రవిడ భాష నుండి విడిపోయి తెలుగు భాషా స్వరూపం ఏర్పడిన ప్రాచీన కేంద్రంగా తెలంగాణను పరిగణించే ఆధారాలు అనేకం కనిపిస్తాయి. అస్మక, ములక వంటి జనపదాలు తెలంగాణ భూభాగంతో ముడిపడి ఉండడం ఆనాడే తెలంగాణ సాధించిన నాగరికతకు సంకేతాలు. బోధన్, కోటిలింగాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలు భాషా వికాసానికి కాంతులు విరజిమ్మిన నేలలు.

0: తెలంగాణ మహిమను అత్యంత ఔన్నత్యానికి చేర్చిన వంశాలలో శాతవాహనులు ముఖ్యులు. వారి నాణాలు, శాసనాలు, లోహశాస్త్ర నైపుణ్యం, పరిపాలనా చిహ్నాలు తెలంగాణలో విస్తృతంగా లభించడం వల్ల ఈ నేల శాతవాహనుల ప్రధాన కేంద్రాలలో ఒకటిగా నిలిచిందని తెలుస్తుంది. ముఖ్యంగా సీసాన్ని శుద్ధి చేసి అధిక నాణ్యత గల నాణ్యాలను తయారు చేయగల సాంకేతిక పరిజ్ఞానం ఈ ప్రాంత ప్రజల శాస్త్రీయ దక్షతను తెలియజేస్తుంది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు, వాకటకులు, విష్ణుకుండినులు తెలంగాణలో రాజకీయ సాంస్కృతిక ప్రాభవాన్ని చూపారు. ఏలేశ్వరం, ఫణిగిరి, కీసరగుట్ట వంటి ప్రాంతాలు ఆ కాలపు పట్టణ నిర్మాణం, బౌద్ధ సంప్రదాయం, ఆలయ సంస్కృతికి నిదర్శనాలు.
1: తెలంగాణ వైభవం ఆకాశాన్ని అందుకున్న కాలం కాకతీయుల యుగం. ఓరుగల్ను రాజధానిగా చేసుకుని కాకతీయులు కేవలం ఒక సామ్రాజ్యాన్ని మాత్రమే నిర్మించలేదు, ఒక సమగ్ర తెలుగు సాంస్కృతిక వైభవాన్ని మన కళ్ళ ముందుంచారు. వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, ఓరుగల్లు కోట, అనేక శాసనాలు, చెరువులు, కోటలు, దేవాలయాలు కాకతీయుల కళా దృష్టికి, ఇంజనీరింగ్ ప్రతిభకు, సామాజిక చైతన్యానికి చిరస్మరణీయ సాక్ష్యాలు. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి పాలకులు తెలంగాణకు యుద్ధకీర్తి మాత్రమే కాదు, పరిపాలనా దక్షత, నీటిపారుదల దృష్టి, సాహిత్యాభిమానం, కళా పోషణతో భవిష్యత్ తరాలకు కూడా అమృత ఫలాలను అందించారు. చెరువుల నిర్మాణం ద్వారా గ్రామ జీవనానికి ఆధారమైన నీటి సంస్కృతిని బలపరిచారు.

0: ప్రాచీన తెలంగాణ వైభవంలో మత సామరస్యం ఒక గొప్ప అధ్యాయం. బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం సహజీవన స్రవంతులుగా ఇక్కడ అభివృద్ధి చెందాయి. కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్, ఫణిగిరి వంటి బౌద్ధ కేంద్రాలు తెలంగాణను ఆధ్యాత్మిక జ్ఞానభూమిగా నిలబెట్టాయి. వేములవాడ, బోధన్, కొలనుపాక వంటి ప్రాంతాల్లో జైన సంప్రదాయం బలంగా నెలకొంది. తరువాత శైవ భక్తి ప్రభావం పెరిగినా పూర్వ మత సంప్రదాయాల జాడలు చెరిగిపోకుండా ఈ నేల సంస్కృతిలో కలిసిపోయాయి. ఈ సమ్మిళిత స్వభావమే తెలంగాణను విశిష్ట సాంస్కృతిక ప్రదేశంగా నిలబెట్టింది.
1: వేములవాడ, ముదిగొండ, కళ్యాణి చాళుక్యులు తెలంగాణ చరిత్రలో మరో గొప్ప అధ్యాయాన్ని సృష్టించారు. ఈ కాలంలో శాసన సంపద గొప్పగా వెలసిల్లింది. జైన, శైవ, వైదిక సంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. కవులు, పండితులు, వ్యాకరణకారులు రాజాశ్రయాన్ని పొందారు. పంప, సోమదేవసూరి వంటి మహనీయుల సాహిత్య కృషి

0: తెలంగాణకు సాహిత్య కీర్తిని తెచ్చిపెట్టింది.
1: తెలంగాణ ప్రత్యేకతలో భాషా సాహిత్య పరంపర కూడా గొప్పది. ప్రాకృతం, సంస్కృతం, తెలుగు, కొన్ని చోట్ల తమిళ సాంప్రదాయాలతో మమేకమై ఈ నేల బహుభాషా సంస్కృతికి కేంద్రంగా నిలిచింది. శాసనాలు, నాణాలు, ప్రాచీన గ్రంథాలు, జానపద గాథలు తెలంగాణ బహుముఖ చరిత్రను నిర్మించాయి. జానపద జ్ఞానం, ప్రాంతీయ పదసంపద, గేయాలు, కథలు, ఆచారాలు ఈ నేల మనసును ప్రతిబింబిస్తాయి. రైతు చెమట, కార్మికుని శ్రమ, కళాకారుని సృజన, యోధుని వీరత్వం కలిసి మన తెలంగాణ వ్యక్తిత్వాన్ని మలిచాయి.

0: గోదావరి, కృష్ణా వంటి నదులు తెలంగాణకు జీవనరేఖలు. పీఠభూమి స్వభావం, అరణ్య సంపద, ఖనిజాలు, వ్యవసాయం, వాణిజ్య మార్గాలు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డాయి.
1: తెలంగాణ వైభవం భాషలో, ఛందస్సు వికాసంలో కూడా ప్రతిఫలిస్తుంది. గురు, లఘువు, గణం, యతి, ప్రాస, పాద నిర్మాణం వంటి లక్షణాలతో పద్య రచనకు అవసరమైన శాస్త్రీయ మౌలికత తెలంగాణలో ఎంతో ముందుగానే ఏర్పడింది. కందం, రగడ, ద్విపద, సీసం, తేటగీతి, ఆటవెలది, మధ్యాక్కర వంటి పద్య రూపాలు తెలంగాణలో శాసనాల ద్వారా, జానపద రూపాల ద్వారా, సాహిత్య రూపాల ద్వారా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కందం తెలుగులో పద్య వికాసానికి ప్రధాన బీజరూపంగా వెలుగొందింది.
0: జానపద గానం నుండి లిఖిత సాహిత్యానికి జరిగిన మార్పు తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక గొప్ప దశ. ప్రజల నోట నడిచిన గేయ రూపాలు, రగడలు, దేశీయ ఛందస్సులు సాహిత్య రూపం దాల్చాయి. జానపద భాషలోని సహజత్వం, ప్రజల జీవన అనుభవం, ఉచ్చారణ సరళి, దేశీయ శబ్ద సంపద,

0: ఇవన్నీ తెలుగు కవిత్వానికి మూలాధారాలయ్యాయి.
1: కవిజనాశ్రయం వంటి ఛందో గ్రంథాల ప్రస్తావన తెలంగాణలో తెలుగు సాహిత్య శాస్త్రీయతకు నిదర్శనం. మల్లియ రేచన, జినవల్లభుడు, వేములవాడ భీమకవి, పోతన, పాల్కురికి సోమన వంటి పేర్లు తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తాయి. ఆ కాలంలో పాలకుల భాష ఏదైనా పాలితుల భాషగా తెలుగు బలంగా నిలిచింది. అంటే రాజకీయ ఆధిపత్యం వేరైనా ప్రజల సాంస్కృతిక నాడి మాత్రం తెలుగు భాషలోనే వెలుగొందింది. తెలుగు, కన్నడ, ప్రాకృత, సంస్కృత భాషల పరస్పర సంబంధాల మధ్య తెలంగాణ ఒక సాంస్కృతిక వేదికగా నిలిచింది.

0: తెలంగాణ వైభవాన్ని మరింత వెలిగించినది పాల్కురికి సోమన వంటి మహాకవుల కృషి. ద్విపద వంటి దేశీయ స్వరూపాన్ని స్వీకరించి బసవపురాణం, పండితారాధ్య చరిత్ర వంటి బృహద్ గ్రంథాలను రచించడం చిన్న విషయం కాదు. ప్రజాభాషలో మహాగ్రంథాలను సృష్టించడం ద్వారా సాహిత్యాన్ని రాజభవనాల నుంచి ప్రజల మధ్యకు తీసుకువచ్చాడు. ఇది తెలంగాణ సాహిత్య ప్రజాతంత్ర స్వభావాన్ని తెలియజేస్తుంది.
1: గుణాఢ్యుని బృహత్ కథ, హాలుని గాథా సప్తసతి వంటి గ్రంథాల ప్రస్తావన కూడా తెలంగాణ ప్రాచీన సాహిత్య గౌరవాన్ని తెలియజేస్తాయి. గాథా సప్తసతిలో కనిపించే అచ్చ తెలుగు పదాలు అమ్మ, అత్త, పిల్ల, పొట్ట, పత్తి వంటి రూపాలు తెలుగు భాషా ప్రాచీనతకు బలమైన సూచనలు. భాష జీవితం నుంచి పుడుతుంది. తెలంగాణ నేలలో ప్రజల నోట తిరిగిన పదాలే సాహిత్య రూపం దాల్చి చరిత్రలో నిలిచాయి.
0: తెలంగాణ వైభవం జానపదం, బౌద్ధం, జైనం, శాసన సంప్రదాయం, వాణిజ్య చరిత్ర, ఇనుప పరిశ్రమ, నదీ నాగరికత వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం, కోటిలింగాల పురావస్తు ఆధారాలు, రోమన్ నాణాల లభ్యత, బౌద్ధ సంప్రదాయాలు తెలంగాణను ఒక సమృద్ధ చరిత్రను గ్రహించిన నేలగా నిలబెట్టాయి. తెలుగు భాష మొదటి అడుగులు వేసిన భూమి, దేశీయ ఛందస్సులు వికసించిన భూమి, శాసనాలు మాట్లాడిన భూమి, జానపద గానం సాహిత్యమై మారిన భూమి, మహాకవులను ప్రసవించ

ప్రసిద్ధించిన సంస్కృతి క్షేత్రం తెలంగాణ. అందువల్ల తెలంగాణను కేవలం ప్రాంతంగా కాదు, తెలుగు జాతి ఆత్మను మోసుకువచ్చిన ఆద్య సంస్కృతికి భూమిగా చూడాలి. భాషకు బలాన్ని, సాహిత్యానికి రూపాన్ని, చరిత్రకు ఆధారాన్ని, సంస్కృతికి ఘనతను ఇచ్చిన నేల తెలంగాణ.

0: ప్రాచీన తెలంగాణ చరిత్ర కేవలం రాజవంశాల చరిత్ర కాదు. ప్రజల ఉత్పత్తి శక్తి, వాణిజ్య చైతన్యం, మత సామరస్యత, కళాత్మకత, భాషా వికాసం సామాజిక సహనానికి చిహ్నం. తెలంగాణ వైభవం అనేది ఒకే కాలానికి పరిమితమైన గౌరవగాథ కాదు. ప్రాగైతిహాసిక సంస్కృతుల నుంచి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయుల వరకు విస్తరించిన ఘనమైన చరిత్రకు ఇది ప్రతీక. ఈ నేలలో శిల్పము ఉంది, శాస్త్రము ఉంది, భక్తి ఉంది, భౌతికత ఉంది, యుద్ధ వీరము ఉంది, ప్రజా సంస్కృతి ఉంది. అందుకే తెలంగాణ భారతదేశ చరిత్రలో దేదీప్యమానంగా ప్రకాశించిన, ప్రకాశిస్తున్న ఒక వెలుగు అధ్యాయం. తెలుగు జాతి గర్వించే మహోన్నత సంస్కృతి క్షేత్రం తెలంగాణ.
1: కదనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించి

0: మీరింతవరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ భాషా సాహిత్య వైభవం విన్నారు. రచన డాక్టర్ మల్లెగౌడ గంగాప్రసాద్, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా, నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

త్యాగాల పునాదులు, సాధించిన విజయాలు, భవిష్యత్ ఆకాంక్షలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం.

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి కృష్ణమాచార్య గళమెత్తి చాటిన నేల ఇది. ఆత్మగౌరవానికి అక్షరరూపం, పోరాటాలకు ప్రాణవాయువు. దశాబ్దాల తరబడి రగిలిన అస్తిత్వ ఆవేదన, ఆరు దశాబ్దాల నిరీక్షణ ఫలించి నెత్తుటి అక్షరాలతో చరిత్రపుటల్లో లిఖించబడిన అద్భుతఘట్టం జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.

సూర్యుడు ఉదయించకముందే ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో అమరుల స్మరణం ఉదయిస్తుంది. 4 కోట్ల ప్రజల కళ్లల్లో ఆనంద బాష్పాలు రాల్తాయి.

తెలంగాణ రాష్ట్రం 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో ఉద్యమకారుల త్యాగాల పునాది ఇది. ఈ ధర్మ పోరాటంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులకు ఈరోజు మనం సగర్వంగా శిరస్సు వంచి నివాళులు అర్పిద్దాం.

తెలంగాణ భావజాలాన్ని అణువణువునా రగిలించిన సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ గారి ఆశయాలు ఎప్పటికీ మార్గదర్శకాలు. పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది అని చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు నినాదం గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

ఈ జూన్ 2వ తేదీ ప్రతి ఇంటా పండుగ దినం. ప్రతి గుండెలో ఆత్మగౌరవం ఉప్పొంగే దినం. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పునరంకితమవుదాం. మరోమారు ఆకాశవాణి శ్రోతలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలుపుకుంటున్నాం.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మంద

కరహర ప్రియ రాగవర్ణం విన్నారు. ఇప్పుడు కార్యక్రమంలో విందాం కళ్యాణి రాగం ఆదితాళంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి శివే పాహిమాం.

కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగం రూపకతాళంలో త్యాగరాజస్వామి కృతి.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళయ్య గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీ నేతి శ్రీరామశర్మ, మృదంగం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గన్ పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతాంగం వద్ద ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా అన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడవద్దని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్తగూడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ పరిధిలో ప్రతి నియోజకవర్గానికి 1000 ఇండ్లను

అర్హులైన ఆదివాసీలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను త్వరగా భర్తీ చేయడంతో పాటు అంగన్వాడీ సిబ్బంది వేతనాల పెంపు దిశగా చర్యలు చేపడుతున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. దేశంలోని 23 ఐఐటీలతో పాటు ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా

మంది ప్రిపరేటరీ ర్యాంకులు సాధించి మొత్తం 163 మంది ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ విద్యార్థుల మార్కుల ధృవీకరణ, పునఃమూల్యాంకనం కోసం పోస్ట్ రిజల్ట్ పేరిట పోర్టల్ను ప్రారంభించింది. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం వింటారు. రచన కీర్తి శేషులు, కాళ్లకూరి నారాయణరావు గారు, రేడియో అనుసరణ, దర్శకత్వం శ్రీ మల్లావజ్జల సుబ్రహ్మణ్యం గారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ వేంపు పుష్కల గారి గాత్రం వింటారు. వయలిన్పై శ్రీ మహమ్మద్ జియాయుద్దీన్, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్. సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి షుమోనా రాయ్ బిస్వాస్ ఆలపించిన గజల్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో శ్రీమతి రత్నజానిక గారి కథానిక అమ్మల తీర్పు వింటారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా అభిలాష చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విందాం. వేటూరి గీత రచన, ఇళయరాజా సంగీతంలో.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనకు ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఆలాపన ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విందాం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: మీరు వింటున్న పాట అన్వేషణ. చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం. ఇళయరాజా సంగీతం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం April 1 విడుదల చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం.

0: శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఖైదీ నంబర్ 786 ఈ చిత్రం నుండి. గీతరచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం రాజుకోటి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మీరు వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఇంద్రుడు చంద్రుడు ఈ చిత్రం నుండి. వేటూరి రచన, సంగీత సారథ్యం ఇళయరాజా.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం వింటారు. రచన కీర్తిశేషులు కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావజ్జల సుబ్రహ్మణ్యం గారు. ఈ నాటకం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం. ప్రేమ ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం.

మీరు వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతాంజలి చిత్రం నుండి. గీత రచన వేటూరు సుందరామూర్తి, ఇళయరాజా సంగీతం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి వేటూరి రచన, ఎంఎం కీరవాణి సంగీత సారథ్యం, సుందరాకాండ. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన గీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గన్ పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. రాష్టవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న రాష్టావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్టమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని, రైతులను శ్రీమంతులుగా చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే లక్ష్యమని

ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశంలోని 23 ఐఐటీలతో పాటు ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ ఈరోజు ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం వింటారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావజ్జల సుబ్రహ్మణ్యం.

0: వరవిక్రయ నాటకం. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు. రేడియో అనుసరణ దర్శకత్వం మల్లావజ్జల సుబ్రహ్మణ్యం.
1: అమ్మా, పంతులు గారున్నారా?
2: మీ పేరేమి?
1: నా పేరా? నా పేరు ఒక విధంగా గడిచి చచ్చిందా. చిన్నప్పుడు పేరడని పేరిగాడని అనేవారు. కాస్త ముదిరిన తర్వాత పేరన్నని పేరయ్యని అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరి శాస్త్రులని, పేరి భోట్లని, పేరావధాన్లని, పేరి చైన్లని అంటున్నారు. ఇక ముందేమంటారో ఈశ్వరుడికే తెలియాలి.
2: నాయనగారు భోజనం చేస్తున్నారు, అలా కూర్చోండి.
1: అమ్మా, ఆ కనబడేది మీ అక్కయ్యే అనుకుంటాను. మీ పేర్లేంటమ్మా?
2: నా పేరు కమల, మా అక్క పేరు కాలింది.
1: ఏం చదువుకుంటున్నారు?
2: ఇది వరకు ఇంగ్లీషు తెలుగు చదివేవారము, ఇప్పుడు హిందీ సంస్కృతం చదువుతున్నాం.
1: ఓయబ్బో, నా ఇల్లు బంగారం అయితే నాలుగు భాషలే. అయితే అమ్మాయి, అల్లికా కుట్టు ఇవేమైనా చేతనవునా అమ్మా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను అనుకుంటావేమో, ఈ రోజుల్లో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణాలు ఇవే, అందుకోసం అడుగుతున్నాను. అరుగో పంతులు గారు వస్తున్నారు.
3: ఏమి, పేరయ్య గారు ఎండలోనే వచ్చినారే.
1: సరే సరే, ఎంత మాట, తమ సెలవైనాక తక్షణం చేతులు కట్టుకుని వాలాలి కదా.
3: అమ్మాయిలను చూచినారు కదా, వీరికే ఇప్పుడు వివాహములు కావలసినది. అమ్మా, మీ అమ్మ పిలుస్తోంది, పోయి చూడు.
1: అయ్యా, తమ గోత్రమేమి?
3: కౌశికస గోత్రము. సంబంధములు ఏమైనా సానుకూలపడునా?
1: సంబంధాలకేమి లోడు చెప్పండి. కో అంటే కోడి సంబంధాలు. అయితే సరే, వేలు పెట్టి చూపడానికి వెలితిలేని సంబంధం సందర్భపడాలి కదా.
3: అది సరే, గాని అసలు సంగతి మీతో చెప్పనే లేదు. నేను వరశుల్కము నేరమనే వాదములోని వాడను. ఈ దురాచారము మాన్పించవలనని ఇప్పటికి 15 ఏళ్ల నుండి పాడుపడుచున్నాను. ఈ కారణముల చేత ఈ పిల్లలకు కట్నమిచ్చి పెండ్లు చేయటకు ఇష్టము లేక.
1: తెలిసింది తెలిసింది, అక్కడికి ఆగి ఒక్క మాటకు సమాధానం చెప్పండి బాబు. 15 ఏళ్ల నుంచి పాడుపడుతున్నారు కదా, ఇప్పటికొక్కరి చేతనైనా మాన్పించగలిగారా? ఒట్టిది బాబు, ఒట్టిది. మచ్చుకైనా మానేవారుండరు.
3: అట్లయినా కట్నములేని సంబంధము కన్నొడుచుకున్నా లభింపదన్నమాటేనా?
1: 100 ఏళ్లు తపస్సు చేసినా లభించదు. ఏమండోయ్, ముందు ముందు చీట్ల మీద రేట్లు రాసి షాపులలో వస్తువులు కంటించినట్టుగా పెళ్లి కుమారుల మొఖళ్ల మీద అంటిస్తారని కూడా అనుకుంటున్నారు.
3: రామ రామ, రాను రాను దేశం ఏ స్థితిలోనికి వచ్చింది?
1: అయ్యా, మీరు దీనికే ఆశ్చర్యపోతున్నారు.
3: సరే గాని సంబంధములేమున్నావో చెప్పినారు కారు.
1: చెబుతా చెబుతా, ఇద్దరికి ఈ సంవత్సరమే చేయదలిచినారా?
3: సంబంధములు అమరితే ఇరువురకు ఈ సంవత్సరమే చేయవలనని ఉన్నది. అయినా కాళింది మాట ముందు ఆలోచింపుడు.
1: అలాగైతే సంబంధాల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మీకు కావలసింది చదువ, చక్కదనమా, సంపత్త, సాంప్రదాయమా, లేక చదువు సాంప్రదాయమా, సాంప్రదాయము సంపత్త, సంపత్తు చక్కదనమా, చక్కదనము చదువు, చదువు సంపత్త, ఎలా ఉండాలంటారు చెప్పండి.
3: నాకేమో చదువు సాంప్రదాయము వీనిపై ఉన్నది, మా ఆవిడకేమో చక్కదనము సంపత్తు వీనిపైన ఉన్నది. మీరు మా ఉభయుల కోరికలు తీరునట్లు చూడవలెను.
1: అంటే నాలుగు ఉన్నవాడు కావాలన్నమాట బాబు. కానీ నాలుగు ఉన్నవాణ్ణి నేను కాదు సరికదా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా తేలేడు.
3: అయితే చదువు కాస్త కలిగిన సంబంధమే చూడండి.
1: అయ్యా, కలిగిన వారి కోసం చూడ

0: కట్టాలి అంటే కట్నం కాస్త హెచ్చుగాక మానదే.
1: సరే కానివ్వండి, సమయమును బట్టి నడువక తప్పునా.
0: అయితే ఇంకే మీరా పాటి ధైర్యం ఇచ్చారంటే కొండ మీది కోతిని తేగలను. అయితే అడగడం మర్చాను, ఇంతకు ముందే అమ్మగారికి మీకు ఏదైనా సంబంధం దృష్టిలో ఉంటే వేగరని చెప్పండి, నా పని మరింత సులువు అవుతుంది.
1: చెప్పమనదరా, మా ఆవిడ బుద్ధికి సింగరాజు లింగరాజు గారి దత్తపుత్రుడు, అదే అతనే నాకు కూడా రవంత నచ్చినాడు.
0: ఆ పిల్లవాడు ఆలోచింపదగిన వాడే. బిఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, చూపరి. ఆ పిల్లవాడికి మన పెద్దమ్మాయికి ఒకటి రెండు కాదు మూడేళ్లు తేడా.
1: సరే, ఆ సంబంధం మా పెద్దమ్మాయికి ఆలోచించండి.
0: ఆలోచించడానికి ఏమీ లేదు గాని, లింగరాజు గారు లిక్కికి లిక్కి అనే మనిషి, కట్నం దగ్గర కంఠానికి ముడి ఉండదు. సరే, సర్వ విధాలా ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మాయిలిద్దరికీ బాలతొడుగులు ఏపాటుంటాయి?
1: 10,000 రూపాయల వరకు ఉండును. అవిగాక వారి బారసాల నాడు వారి మాతామహుడు వారికి వ్రాసిచ్చిన 10 ఎకరాల భూముల వల్ల 10,000 వస్తాయి.
0: అలాగైతే ఇంకంత భయపడవలసిన పనిలేదు. మీరన్నట్టు పెద్దమ్మాయి సంగతి ముందు తేల్చుకుని ఆ వెనుక చిన్నమ్మాయి సంగతి ఆలోచిద్దాం.
1: మరి మరలా మీ దర్శనం ఎప్పుడు?
0: రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజు గారింటికి వెళ్లి సంగతి సందర్భాలు చూసుకుని సాయంకాలానికి వస్తాను.
1: మంచిది.
2: అబ్బా, ఇక స్థిమితముగా కూర్చుండి ఈ పూటతో కాలదోషము పట్టు కాగితములేమైనా కలవేమో చూడవలయును. పని వచ్చినచో ప్రాణములైనను పోనీయదగును, కాని పైన సొమ్ము పోనీయకూడదు కదా. అయినా ప్రాణంలో ఏమున్నది, గాలియేగా, పైక మట్టిదా. ఆహా, ప్రపంచమంతయు దానిలోనే ఉన్నది, కనుకనే ధనమూలం ఇదం జగత్ అన్నారు. అవును, ఎన్నడూ లేనిది ఈ పూట ప్రాతకాల లక్ష్మీ ప్రార్థనము మాట పరాకుపడి తిని కదా. భగవతి భాగ్యలక్ష్మి ప్రణామంబు, నీ దాసానుదాసుండ నీ పాదముక్తుండ నీ దివ్య రూపంబె నిత్యంబు భావింతు, నీ దివ్యనామంబె నిక్కంబుగా కూడా నిద్రలో చింతింతు, నా దిక్కు నా మ్రొక్కు నా అండ నాదండ నీవేసుమా, నా పూజలంగొంచు ఆ ఇల్లు నేలమట్టంబుగా వించి, నా ఇంటికిందెచ్చి నాకు ఇచ్చుచుండగదే కన్నతల్లి, నమస్తే నమస్తే నమః.
3: బాబుగారు, 10 కావచ్చింది, వంట సామాన్ ఇస్తారా?
2: నీ వంట వల్లకాడు గాను, నీకింత తిండి యావేమిరా? ధనుర్మాసము తప్పడమునకై ఎవరైనా పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టకూడదు.
3: సరే, మీ ఇష్టం, రాత్రి పద్దులు రాసుకుంటారా?
2: అదిగో ఆ మాటన్నావు, సరి. ఏది చెప్పు, బియ్యం ఎన్నిరా?
3: మనుమెడు తక్కువ మానెడు.
2: వంటకట్టెలు?
3: 3.
2: పిడుకలు?
3: 2.
2: నిప్పు పుల్ల?
3: నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిల్వ బాపత సగం.
2: మరి ఉప్పు?
3: ఉద్దరణాడు.
2: చింతపండు ఎంతరా?
3: నిన్న మధ్యాహ్నం పులుసులోకి పిసగ్గా నిలవ ఉన్న తుక్కు.
2: ఉట్లేమి చేసినావురా?
3: ఉంచాను ఈ పూటకి.
2: మిరపకాయలు?
3: 3.
2: మాగాయి?
3: అమ్మగారికో టెంక, అబ్బాయి గారికో ముక్క.
2: గంజి?
3: గరిటెడు మీకు, అరిగరిటెడు అబ్బాయి గారికి పోసాను.
2: మిగిలింది ఏం చేశావురా?
3: చొద్దన్నంలోకి సరిపెట్టాను.
2: మరి నువ్వేం తిన్నావురా?
3: బజార్లో నుంచి బంగాళదుంపల కూర తెచ్చుకున్నాను.
2: ఏడిసినట్లుంది, కాని ఎన్నడూ ఇలాంటివి ఇంటికి కొనిరాకు, ఆ వాసన తగిలి అబ్బాయి కూడా పాడు కాగలడు, తెలిసినదా? ఇదిగో కరివేపాకు చెట్టు మీద కాకి గూడు పెట్టింది, గడతో దానిని పడద్రోసి ఈ పూటకు పొయ్యిలోకి సిద్ధం చేసుకో. ఒరే కరివేప మండ రాలినచో కడుపు చీల్చదను సుమా.
3: రామరామ, పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండి?
2: పాపమేమిట్రా నీ బొంద. కరణామ సంవత్సరంలో మా ఇంటి వంటంతయు కాకిగూడతోనే వెళ్లిపోయినది.
3: ఇదేమిటండి, ఇంత ఘోరం ఎక్కడ నేను చూడలేదు. ఇలాంటి పనులు మాత్రం ఇంకెప్పుడు చెప్పకండి.
2: దరిద్రపు కుంకలకు ధర్మ పన్నాలు మెండు.
0: మహదైశ్వర్యాభివృద్ధి రస్తు, మనోవాంఛా ఫలసిద్ధి రస్తు, రాజద్వారే రాజభవనే రాజసభే రాజసమీపే సర్వదా దిగ్విజయమస్తు.
2: ఏమి పేరయ్యే, ఏదో పని మీద వచ్చినట్టున్నావే.
0: ప్రభువుల వద్దకు పని లేందే రాగలవా?
2: అయినా అటు కూర్చుండి అది ఏమిటో చెప్పుడు.
4: ఈ మహానుభావుడి దగ్గర ముక్కుసూటిగా పోకూడదు, ముందు దారి తొక్కుతాను.
0: అయ్యా చెప్పడానికే ఉంది, ఫస్ట్ క్లాస్ పా

0: పార్టీకి బదులు కావలసి వచ్చాను.
1: ఎవరికయ్యా? ఏ పార్టీ?
0: ఎవరికో తర్వాత చెబుతాను, కాని బదులు కావలసింది మాత్రం 25,000.
1: వడ్డీ వాటముగా వేయించగలవా?
0: వడ్డీకి వాజిబీ ప్రకారం పుచ్చుకోండి.
1: వడ్డీకి వాజిబీ ఏమిటయ్యా? ఆసామిని బట్టి, ఆస్తిని బట్టి, అవసరాన్ని బట్టి ఉండును. ఇదిగో పేరయ్యా, నీ తోడు 5 రూపాయల చొప్పున నిన్ననే 30,000 ఇచ్చాను.
0: అయితే కుదరదండి. 1 రూపాయి అంటే ముచ్చటగా ముద్దు పెట్టుకుని ఇచ్చేవారున్నారు సెలవు.
1: అగాగాగు, అంత తొందర పడకూడదయ్యా. ఆస్తి మాట చెప్పవేమిటయ్యా?
0: ఆస్తికేమండి, అవ్వల రకం ఆస్తి. 60 ఎకరాల సర్వదుంబాల ఈనాం భూమి, 10 ఎకరాల బత్తా నారింజ తోట, 6 ఎకరాల అంటుమామిడి తోట, 9 ఎకరాల తుమ్మబీడు. ఇదే ప్రథమ తనఖ, ఇక విడిపించుకునేది కూడా కాదు.
1: సరే, 3 రూపాయల చొప్పున ఫైసలా చేయించావయ్యా.
0: 3 లేదు, 2 లేదు. నా కమిషన్ దగ్గర మీరు నలుపు పెట్టకుండా ఉంటే 2 రూపాయల వరకు రుద్దుతాను.
1: నీ కమిషన్ మాటకేమయ్యా? నీవెక్కడికి పోదువు, నేనెక్కడికి పోదును. ముందు కాగితములు తెమ్ము, చూతము.
0: కాగితాలకే, రేపు ఈ పాటికి కాకితో రప్పిస్తాను. అయ్యా, అన్నట్లు అడగడం మరిచాను, అబ్బాయికింకా వివాహం చేశారు కాదు, సమయం కాకనా, సంబంధాలు రాకనా?
1: సంబంధాలు రాకేమి, సమాధానం చెప్పలేకే చచ్చిపోతున్నాను. అన్నట్లు నీవు పెండిళ్ళ బేరకాడవు కదా, నీ ఎరుకలో చక్కని సంబంధమేమైనా ఉన్నదా?
0: చక్కందో గిక్కందో నాకు తెలియదు, సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలియదు. పడితే మాత్రం బంగారానికెత్తుకెత్తైన సంబంధం ఒకటి సర్వసిద్ధంగా ఉంది.
1: ఎవరయ్యా వారు?
0: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి 2 కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు 17 ఏళ్ళు, చక్కగా చదువుకుంది.
1: సరే, కాని కన్యకు చదువు చక్కదనము కావు కావలసింది. ఇంతకు కట్నం ఏ పాటి ఇవ్వగలరు?
0: అదిగో అక్కడే ఉంది తంట. ఆ పిల్లలిద్దరికి ఒంటిన 20,000 రూపాయల బాలతొడుగులున్నాయి, 10,000 రూపాయలొచ్చే మాతామహుడిచ్చిన మాన్యాలున్నాయి. అందువల్ల కట్నం లేకుండా చేసుకుంటామని కావలసినంతమంది కాళ్లకాడికొచ్చి తిరిగిపోతున్నారు.
1: అయితే పేరయ్యా, ఆ పిల్ల ఒంటిని అచ్చంగా బంగారపు తొడుగు ఉండుగాక, 60 పుట్ల మాన్యం ఉండుగాక, గౌరవం కొరకు పాకులాడేవాడు ఎవ్వడైనా కట్నం లేని సంబంధములకు ఇష్టపడునా?
0: అలాగైతే గౌరవార్థమని మెడలు విరిచి కాస్తో కూస్తో ఇచ్చేలాగు చూడాలి. ఏమాత్రమంటారు?
1: అసలు ఆయనకున్న ఆస్తి ఏమిటో చెప్పావు కావు.
0: ఆయనకున్న ఆస్తి ఏమిటో అందరూ ఎరిగింది. 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి లంచం తీసుకోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి కూడా హస్తోదకాలిచ్చి హాయిగా రాట్నం ముందు పెట్టుకుని కూర్చున్నారు. అయితే పిత్రీయం బాపతు 10 ఎకరాల భూమి ఉంది. పన్నులు పోగా 10 ఎకరాల వల్ల 10 పదులు 100 బస్తాలు వస్తాయి. వారు కాపురం ఉన్న మేడ కూడా ఉంది.
1: అట్లయినచో అటువంటి పెద్ద మనుషులను మనమంత ఇబ్బంది పెట్టుట న్యాయము కాదు. ఆ మేడ వారుంచుకుని ఆ 10 ఎకరముల పొలము వ్రాసి ఇచ్చి అందము కొరకు 30,000 రొక్కము, వెండి చెంబు, వెండి కంచము, వెండి పావు కోళ్లు, 5 రోజుల పెళ్లి చేసి 5 దినములు 5 పట్టుతాబిదాలు, ఇటువంటి మాత్రము ఇమ్మనమను. నా భారీతనము బాగుగానున్నదా?
0: బాగేమిటి, బంగారపు తునకలాగా ఉంది. కాకపోతే కార్యమైన మర్నాటి నుంచి కన్యాదాతలు అన్నమో రామచంద్ర అని ఆ వీధిన ఈ వీధిన పడి అనుక్కు తినవలసి మాత్రం ఉంటుంది. బాబు, మీ బేరం కుదిరే బేరం కాదు, నేను సెలవు పుచ్చుకుంటా.
1: ఆగు ఆగవయ్యా, అన్నిటికీ ఒకటే తొందర. అయినా నీ అభిప్రాయం ఏమిటి?
0: 10,000కైతే వెంటనే కుదురుస్తాను, అంతకు పైన అయితే ఆ సంబంధం మీకు దక్కదు.
1: అది సరే, కాని ఈ పిల్లవాని కింద నాకింత సొమ్ము ఖర్చయిందో ఎరుగుదువా? తృప్తిగా వాళ్ల వల్ల రాబట్టి తృణమో పణమో నా వల్ల తినాలి గాని నీ సొమ్మే పోయినట్టు నిగిడదవేమయ్యా? అయినా పురుషోత్తమరావు గారు నాకంటే పూర్వపు చుట్టమా ఏమిటి నీకు?
0: అలాగన్నారు గనక అసలు సంగతి మనవి చేస్తాను వినండి. ఆయన కట్నం లేని సంబంధం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే మరో 2,000 కంటే పెట్టరు. అందుచేత మనం కొంచెం మారుత్రోవ తొక్కాలి. ఆయనతో కట్నం మాటేమీ ఖచ్చితంగా చెప్పకుండా మంచి రోజు చూసి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకొస్తారు. సరిగ్గా ఆ సమయానికే వివాహాల వీరయ్యగాడొచ్చి వేలం పాటలోకి దించేలాగు ఏర్పాటు చేస్తారు. ఆ పాటలో పంతులు గారికి కొంచెం

0: ఎక్కించి 30,000 వరకు పాడిస్తాను. నాకేమిస్తారో న్యాయంగా సెలవివ్వండి.
1: ముష్టి 30,000 కోసం ఇన్ని ముచ్చట్లా? అందులోనే నీ ముడుపా. చాలు చాలు, అధమపక్షం 50,000 అయినా లేకున్నా మనకా సంబంధం అక్కర్లేదు.
0: అబ్బా లింగరాజు గారు, అసాధ్యులు కదా. సరే చచ్చో ముతమారో 50,000 అనిపిస్తాననుకోండి, అందులో 5,000 నావి, మిగతావి మీవి, ఇష్టమేనా?
1: అదిగో అదిగో, అదే పనికిరాదు. అందులో అరకాని బొర్రి పడటానికి వీలులేదు. నీ 5,000 నీవు పైగా రాబట్టుకోవలసిందే.
0: సరే నా తంటాలేవో నేను పడతాను, వీరయ్య గారిని పంపుతాను. కానీ వాడు మీరు ముందు కాస్త కూడబలుక్కోండి. పని జరిగాక వాడికో 100 రూపాయలు మాత్రం పారేయండి.
1: దానికేమయ్యా, తర్వాత నీవో నేనో లేదని పంపితములేమో.
0: సరే అన్నట్టు ఆభరణాల సంగతి చెప్పారు కాదు మీరు. ఆభరణాల మాట చెవిన పడితే గాని ఆడంగులకు వేడి పుట్టదండి.
1: వెర్రివాడ, మా పిల్లకు మేము తక్కువ చేసుకుంటామా? అప్పుడు హడావుడి పడవలసి వచ్చునని 10 తులాల నగలు చేయించి సిద్ధంగా ఉంచాను.
0: సరే ఇంకే, నాకిప్పటికి సెలవు.
1: అన్ని విధములా ఈ బేరము అనుకూలమైనదే. విన్నావా, మున్నంగి వారికిని మాకును 3 తరముల నుండి సంబంధము అవిచ్ఛిన్నముగా సాగుచున్నది. మూర్తిరాజు పంతులు గారు ఆ సంగతులన్నీ ఎత్తుకుని 3-7 ఉత్తరము వ్రాసినారు. అందుచేత ఇంత దూరము ఆలోచింపవలసి వచ్చినది.
2: 3 తరాల నాటి సంబంధం ఒకటేనా? 1,000 రూపాయల కట్నము?
0: వీరయ్యా, నీ గొడవ మహా విపరీతంగా ఉందే. 1,000 అని ఇక్కడికి 10 సార్లు అన్నావు. ముష్టి 1,000 మీరే కాని మేమివ్వలేమనుకున్నావా? మగరాజు గారు, ఆ మొత్తం మేమిస్తాం, మా కింద ఖాయం.
2: అదేమిటి, మీరు అధికంగా అన్నదే ఉన్నది.
3: అట్లయినా ఇంకొక 2,000 రూపాయలు.
2: మా పంతులు గారు మరి యొక్క 1,000 రూపాయలు.
0: ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్, వద్దు సుమా వద్దు. మా పంతులు గారి సంగతి తెలియక మహా జోరుగా వస్తున్నావు, మాట దక్కదు సుమా.
2: పేరయ్యా, నీ బెదిరింపులకు నేను జడిసేవాణ్ణి కాను. మా పంతులు గారు పెట్టమ్మన్నంత వరకు పెట్టి తీరుతాను.
3: సరే కానిమ్మో, 35,000.
2: 38,000.
3: 40,000. రా ఎంత వరకు రాగలవో.
2: రాక విడిచిపెడతానా? 42,000.
3: 45,000.
2: 47,000.
3: 48,000.
1: వీరయ్య, వీరి కింద ఖాయపరపవచ్చునా?
2: అప్పుడేనా? 50,000.
0: బాబు, ఈ బేరం మనకు కుదిరేది కాదు, లేవండి.
3: అయ్యా, సెలవు తీసుకున్నామన్నదరా?
1: సందర్భములన్నీ తమరు స్వయముగా చిత్తగించుచున్నారు. నెపము నాపై పెట్టుట న్యాయమా?
3: సరే మీ చిత్తము.
4: కుంపదీసి బేరం గోవిందా కుట్టదు కసుమా.
1: వెర్రివాడ, పేరయ్యా అంత పెయ్యమనుకుంటివా?
4: నన్ను మెచ్చుకోరేం, నా పాట నేను ఎలా అప్పగించాను?
0: పంతులు గారు బహుదూరం వెళ్లారు, ఇంత దూరం వెళ్లడం నాకిష్టం లేదు. నిజానికి నిలువెడు ధనమిచ్చినా ఈ పాటి పిల్లవాడు ఇక సందర్భ పడడు.
3: పోనిండు, ఇంకను రవ్వంత దూరము పోయి చూతమా?
0: పోవుటకేం పోవచ్చును, కాని ఆ సులువు బలువులు ఆలోచించుకోవలసిన వారు మీరు. అమ్మగారితో ఆలోచించమా అంటే అవకాశం లేదు. మనం మళ్లీ వచ్చేసరికి ఈ వివాహాల వీరయ్య మంగళం పాడేస్తాడు.
3: అనవసరంగా ఆలస్యమే గాని అది మాత్రం ఏం చెప్పగలదు. ఇంకొక మాట అని చూతాం రండు.
0: అయితే ఒక పని చేయండి, ఆ వెధవతో వేలం పాట నాకు ఇష్టం లేదు. ఆఖరి మాటని ఇంకో 5,000 అమాంతంగా పెట్టండి. దానితో దిమ్మ తిరుగుతుందా? తిరుగుతుంది. తిరక్కపోతే తిన్నగా ఇంటికి తిరిగి చక్కా పోదాం. ఏమి సెలవు?
3: సరేలేండి. అయ్యా లింగరాజు గారు, మరి యొక్క మాట అనిపోవదమని మరలా వచ్చినాం. ఇంకొక 5,000 ఇచ్చదము. ఇష్టమున్నా మా క్రింద స్థిరపరుపుడు, లేదా ఇంతటితో మాకు సెలవు.
1: మూర్తిరాజు పంతులు గారి కింద స్థిరపరిచినట్లు ఉత్తరం వ్రాయటం మొదలుపెట్టినానే. సరే, సమాప్తి కాలేదు కనుక దోషము లేదు. ఏమి వీరయ్య, వీరి కింద స్థిరపరపవచ్చునా?
2: వారు నాకిచ్చిన వర్ది ఎంతవరకు, అంతవరకు పాడాను. టెలిగ్రాఫ్ ఇచ్చి తిరిగి ఆర్డర్ తెప్పించుకునే వరకు ఆగండి.
1: అదేమన్నమాట, పెద్ద మనుషులక్కడ పేచీలు పనికిరావు. అయ్యా పురుషోత్తం రావు గారు, తమ కింద ఖాయం.
0: తథాస్తు. పంతులు గారు, తమ వద్ద 100 రూపాయలుంటే ప్రస్తుతం బజానా కింద జమ కట్టండి. అయ్యా లింగరాజు గారు, తమరు కాస్త రసీదు ముక్క రాసిప్పించండి.
1: అభ్యంతరమేమి, నమూనా వ్రాసే ఉంది, కాకపోతే పేర్లు మాత్రం

0: మాత్రం ఇరికించాలి. ఇక వినండి మరి, బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గారికి సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు. మీ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కాళిందిని నా కుమారుడు చిరంజీవి బసవరాజునకు చేసుకొనుటకు అందులకై మీరు మాకు కట్నము క్రింద 55,000 రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావుకోళ్లు, పట్టుతాబిదాలు, వియ్యపురాలు వియ్యంకులకు లాంఛనములు యథావిధిగా ఇచ్చుటకును, 2 సార్లు పిండి వంటలతో భోజనములు, 3 సార్లు కాఫీ సోడా ఉప్మా ఇడ్డను, దోసే రవ్వలడ్డు కాజు మైసూరు పాకులతో సహా ఫలహారముల చొప్పున మా ఇష్టానుసారము 5 దినములు మమ్ము గౌరవించుటకును, అంపకాల నాడు మాకు పట్టుబట్టలతో మాతో వచ్చువారికి ఉప్పాడబట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకుని బయానా కింద 100 రూపాయలు ఇచ్చినారు కాన ముట్టినవి. ఇట్లు సింగరాజు లింగరాజు వ్రాలు. చాలునా బాబు?
1: చాలు బాబు చాలు. మచ్చు కోసం దాచిపెట్టి తేవలసిన మతలబు.
2: బావగారు మాకిక సరవా?
0: చిత్తం చిత్తం. తాతగారు పిల్ల పేరు వ్రాసి ఇచ్చిన దస్తావేజు ఒకసారి పంపేదరా.
2: అభ్యంతరమేమి, అట్లే పంపేదను.
3: ఈ కొత్త గింజల దినములలో బదుళ్ల కొరకు కొంప చుట్టూ తిరిగేడివారు. ఈ 7 ఇంతవరకు వచ్చి అడిగిన వారే లేరే.
0: రావోయ్ పేరయ్య రా. ఏమిటి విశేషాలు?
1: ఏం చెప్పను చెప్పండి. పెళ్లి కూతురు కాళింది ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి ఆ పిల్ల తల్లి భ్రమరాంబ దుఃఖం పట్టలేకున్నాం.
0: అది సరే, కాని ఆ చచ్చిన పిల్ల 3 ముళ్ళు పడిన తరువాతైనా చచ్చింది కాదేమయ్యా బాబు?
1: అవునవును, అలా జరిగితే ఈ భూమి దక్కి, ఈ కట్నము దక్కి, ఈ పాటికి ఇంకొక 50,000 బేరం తగిలేది.
0: అదిగో అదేనయ్యా నాకు పట్టుకున్న బాధ. చావునకేమి, ఎప్పుడైనా చావవలసిందే. రవ్వంత సందర్భానుసారముగా చచ్చినచో బాగుండేది కదా. సరిగాని ఈ సొమ్ము మాట ఏమైనా వచ్చినదా?
1: ఎందుకు రాదు? ఆ సొమ్ము, అదే ఆ సొమ్ము కోసమే నేను ఇప్పుడు వచ్చినది.
0: అలాగునా? ఆ సొమ్మంతా మీద మీద ఉన్నదా? నేను ఎంత ప్రయత్నము చేసినచో ఎంతైనదో ఎరుగుదువా?
1: ఆ నష్టం మినహాయించుకుని మిగతా సొమ్మే ఇవ్వండి.
0: ఆ సొమ్ము నేను ఇవ్వని ఎడలా?
1: దావా చేస్తాడు.
0: సాక్ష్యమేదయ్యా?
1: మీ రసీదులే.
0: పేరయ్యా నేనంత పెయ్యమ్మని అనుకుంటివా? నా దస్తూరి వలె రాయలేదు, నా సంతకం వలె చేయలేదు. నన్నా రసీదులు ఏమి చేయగలవు?
4: హారిణి దుర్మార్గుడా, 50,000 మింగివేయాలనే కావచ్చు.
1: అంత పనొస్తే మేమందరం లేవటండి.
0: అందరి మాట అవతల చూతము, కాని ముందు నీ మాట చెప్పు. నీ 2,000 మరల క్రక్కుట నీకిష్టమేనా?
1: కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కకేం చేస్తాను చెప్పండి.
0: అట్లయినా నీ కమ్మని ఆలోచన ఏమో కాసింత చెప్పుము.
1: అదిగో అలా అడగండి, బావుంది. ఆ సొమ్ము భూమి దక్కించుకోవాలంటే పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గారి 2వ కూతురు, అదే కమలను ఎలాగైనా చేసుకోవడమే సాధనం. మరి ఏ దారి తొక్కినా మర్యాద పోక మానదు.
0: అందులకు ఆయన అంగీకరించునా?
1: అది నిజమే. అయినా నన్ను ప్రయత్నం చేయమంటే చేస్తాను.
0: ప్రయత్నము చేయుట కాదు, పనియే చేసుకుని రావలను.
1: సరే, నా శక్తి యావత్తు ధారపోసి ప్రయత్నిస్తాను. సెలవు.
0: ఇంటను బయటను అల్లరి పడుట కన్నా ఇదే మంచి పని. పోయేనా దానితో పాటుగా ఇది కూడా పోవును. లేదా అది ఉన్నది, నేనున్నాను.
2: పేరయ్య గారు, చివరకు తేలిందేమిటి?
1: ఏమి తేలిందని మనవి చేయను. మీరు నాన్ కోఆపరేటర్లని కోర్టుకు వెళ్లరని ఆయనకు బాగా తెలుసును. అందుచేత అంత మొండికెత్తి కూచున్నాడు.
2: అందుకిప్పుడు మనం చేయవలసిందేమిటి?
1: నేనేం మనవి చేయను. కోటి వరహాలు పోయినా మీరు కోర్టుకు వెళ్లడం ధర్మం కాదు. ఆ కారణంగా అంత సొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మం కాదు. ఈ చిక్కులన్నీ ఆలోచించే చిన్నమ్మాయి కమలని ఆ చిన్నవాడికిచ్చి చేస్తే తీరిపోతుందని మనవి చేశాను.
2: ఆ 55,000 రూపాయలు ఆ పిసినారి హరించినా సరే, కాని ఇక ఆయనతో సంబంధం మాత్రం నాకిష్టం లేదు.
1: బాబు, ఈ విషయంలో మీరిట్లాంటి పట్టుదల పెట్టుకోవలసిన పనిలేదు. ఆయన మీద రోత చేత ఆయన పిల్లవాడిని పోగొట్టుకోవడం నా అభిప్రాయం కాదు. 50 ఏళ్ల దుర్మార్గుడు ఇంకా ఎన్నాడు బతుకుతాడు? ఆ తర్వాత పెత్తనమంతా అమ్మాయిదే.

0: అవన్నీ అటుండగా అంత సొమ్ము ఆయన చేతులలో చిక్కుపడ్డప్పుడు అడుసు తొక్కమా అని సందేహించడం ఆలోచన తక్కువ పని కాదు.
1: పేరయ్య గారు, ఎదిగి వచ్చిన పిల్లే పోయాక ఈ డబ్బుదేముందండి? ఒక్క మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. నాన్న ఇది కావాలి అని ఎప్పుడూ అనలేదు. మచ్చుకైనా ఒక్క పొల్లు మాట కూడా ఆడలేదు. అట్లాంటి పిల్ల దూరం అయ్యాక
0: ఆవిడ గారు, ఆవిడేమో ఆవిడేమో ఆ విధంగా కుమిలిపోతున్నారు. మీరు మీరు పెద్దవారు, మీరే ఇలా బాధపడుతూ ఆ బిడ్డను హడలు కొడతారా? ఇలా బాధపడితే పోయినా ఆ పిల్ల తిరిగి వస్తుందా? నా మాట వినండి, గుండె రాయి చేసుకుని ఈ చిన్నదాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వండి. ఒక్క మాట ఆ పిల్లను అడగండి, ఆ అమ్మాయి అభిప్రాయం ప్రకారం చెయ్యండి.
1: సరే అమ్మా, విన్నావు కదా, నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా.
0: అమ్మాయి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. నీకు ఆ చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా, లేక ఆ 55,100 రూపాయలు ఆ దుర్మార్గుడికి అర్పితం చేసి ఊరుకోమంటావా?
2: ఈ వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నా ఇష్ట ప్రకారం నడవనిస్తారా?
1: సందేహం వద్దు, నీ ఇష్టమే మా ఇష్టం.
2: అట్లా అయితే ఈ పెళ్లి నాకు అంగీకారమే.
1: తల్లి, ఆనక మా గొంతు కోయక ఆలోచించి మరీ చెప్పు తల్లి.
2: నాన్న, ఆలోచించి చెప్పాను, అనుమానించకండి.
0: శభాష్ తల్లి, శభాష్. నా మనస్సుకు ఇప్పుడు నచ్చావు. సమయానికి లేకపోయింది గాని ఉంటే ఉద్ధరిణుడు పంచదార నోట్లో పోసేవాణ్ణి.
1: పేరయ్య గారు, ఇంకా ఆలోచనలెందుకు? సాయంకాలం మీరు పెళ్లి సంగతి ఆయనతో చెప్పి సరే అనిపించుకుని రండి.
0: బాగుంది బాబు, బాగుంది. సెలవు పుచ్చుకుని వెళ్లి షటిల్ చేసుకుని చక్కా వస్తాను. వస్తాను తల్లి.
1: అమ్మయ్యా, ఈ ప్రొద్దు 3వ దినము, ఇంకను 2 దినములు గడువవలెను. ఆడపిల్లలకు పెండ్లి చేయుట కంటే అశ్వమేధయాగము చేయుట సులభము. ఆ వచ్చారా పేరయ్య గారు, ఈ 2 దినములు కూడా దాటించిదిరా, ఈ జన్మకి శిక్ష చాలును.
0: ఇది గడ్డు రోజు, ఈ రోజు గడిచిందంటే ఇక భయం లేదు. లింగరాజు గారు సంచులు కోసి సంభావన ఇస్తారని పై ఊళ్ళ నుంచి బ్రాహ్మలు వస్తే ఆయనేమో పోలీసు వారిని అరేంజ్మెంట్ చేస్తున్నారట, విన్నారా?
1: ఏమి నిరంకుశ అధికారము, ఏమి మిలిటరీ ఫోర్సు, మగపెండ్లి వారే గాని మరిడీ దేవతలు కారు కదా.
0: ఉన్న పొలం అమ్మేసి తెచ్చుకున్న ఇంకో 1,000, 2,000 ఉంటాయి. ఇంతవరకు నా చేతిలో పైసా పడలేదు, ఇప్పుడే నాది, నేను ఒడుక్కోవాలి. కానీ ఆనక వీరిచ్చేదేమిటి, చచ్చేదేమిటి? ఆడపిల్ల పెళ్లి చేశాక వీరికి అన్నం ఉంటే కదా. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక ఉండేదేమిటి ఉద్ధరేనా? తొలినాడు హడావుడి, మలినాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్లగోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంటబ్రాహ్మల తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిక్రీ, 14 టమటమా, 15 వేలం, 16 చెప్ప. ఈ రోజుల్లో ఇదే 16 రోజుల పండగంటే. కాబట్టి వెళ్లి కలిపి చూసి నా డబ్బు నేను రాబట్టుకోవాలి.
1: అమ్మా, వియ్యంకుడు గారు చివరకు వీధికి ఎక్కించారు. ఇదిగో నోటీసు.
2: ఏమది?
1: చదువుతారు విను. BA BL హైకోర్టు వకీలు వెర్రిబుర్రల వెంగళప్ప గారి వద్ద నుంచి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి. అయ్యా, మా క్లయింట్ సింగరాజు బసవరాజు గారికి మీ కుమార్తె కమలను ఇవ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టును. వివాహ కాలంలో మా క్లయింట్ మీ పిల్లకు 30,000 రూపాయల కిమ్మత్తు గల నాణ్యమైన బంగారు నగలు ఉంచబడ్డట్టును. సదరు నగలను మీరు హరించే దురుద్దేశంతో సదరు చిన్నదాన్ని కాపురానికి పంపకుండా ఉండబడ్డట్టును. మీపై దావా వగైరా చర్య జరిగించేదిగా మాకు సంజాయిషి ఇవ్వబడి ఉన్నారు. ఈ నోటీసు అందిన 10 రోజుల్లోగా సదరు వస్తువులతో సహితం పిల్లను కాపురానికి పంపబడి మా వల్ల క్రమమైన రసీదు పొందకుండా ఉండబడే ఎడల మీ వగైరాలపైన దావా చెయ్యటమే కాకుండా మీ నుండి యావత్తు ఖర్చులను రాబట్టుకోవడం కాబడుతుందని ఇందు మూలంగా తెలియజేయడమైనది. ఈ నోటీసు తాలూకు ఖర్చులు కూడా పిల్లతో పంపబడేది. చిత్తగించవలను వే వెంగళప్ప.
2: సరే, దీనికి సమాధానం రాయవలదు.

0: దావా కూడా దాఖలు కానివ్వండి.
1: అమ్మా, నీ అభిప్రాయం ఏమో నాకు బోధపడలేదు.
0: మీరు దిగులు పడకండి నాన్నగారు, అంతా నాకు విడిచిపెట్టండి.
1: సరే కానిమ్ము.
0: ఓ సర్వేశ్వర, పాల ముంచినను నీట ముంచినను నీదే భారం.

0: వెంగళప్ప గారు, ఈ వ్యవహారం ఇంతవరకు రావాల్సింది కాదండి. ఉభయలకు రాజీ చేయటం యుక్తమని నా అభిప్రాయం.
1: కోర్టు వారు అలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మా క్లయింట్ వంటి మర్యాదస్థుడు మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్లికి 55,000 కరకు రూపాయలు కట్నమిచ్చారు.
2: అయ్యయ్యయ్యో, ఆ సంగతి మనం ఒప్పుకోనకూడదయ్యా బాబు. ఆయన తండ్రికి అని దిద్దుకోండి.
1: అన్నట్టు పొరపాటు మనవి చేశాను. ఆయన కాదు కట్నం, ఆయన కొడుక్కు కాదు తండ్రికి. కాదు కాదు, కొడుకు తండ్రికి. ఆయన తండ్రి లక్షాధికారండి. 3 పెళ్లిళ్ళయి 1,00,000 రూపాయలు కట్నాలు వచ్చాయి. మున్సిపల్ మెంబర్ కోసం 3 సార్లు స్టైండ్ అయినాడు.
0: ఆయన చరిత్ర ఇప్పుడు అవసరం లేదు, కానీ రాజీ మాట రవంత్ ఆలోచించండి.
1: ఈ విషయంలో ఈశ్వరుడు చెప్పినా మా క్లయింట్ వినడండి. దావా మా పక్షం కావడానికి పట్టెడు రికార్డుంది, బోలెడు సాక్ష్యముంది. అలహాబాద్ 23లో అత్తవారు పెట్టిన నగలు హరించకూడదని 5 పేజీలు రాశాడు. కలకత్తా 24లో పిల్లను కాపరానికి పంపి తీరాలని ఉంది.
0: మీ తీర్పులన్నీ తీరిక సమయాన చూచదను. ఏం లింగరాజు గారు, మీ అబ్బాయిని మీరు ఒప్పించలేరా?
2: చిత్తం చిత్తం, కోర్టు వారి చిత్తమట్లున్నప్పుడు కోటి రూపాయలు పోయిన పోవుగాక. మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికిని మాకును సంబంధం లేకుండా చేసుకునుటకును వారిష్టపడినా మా అబ్బాయిని నేను ఒప్పించేదను.
0: ఏం కోడలెందుకు పనికిరాదు?
2: ఆ పిల్ల మా ఇంట్లో అనుకవతో కాపురం చెయ్యదండి.
0: ఏం పురుషోత్తంరావు గారు, అమ్మాయికి నచ్చ చెప్పి అత్తవారి ఇష్టానుసారంగా నడుచుకునేలా చేయలేరా?
3: అయ్యా, నేను అసహాయవాదిని, అందువల్ల మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు అవకాశం లేదు.
0: న్యాయాధిపతిగా కాక గృహస్థుగా అడుగుతున్నాను.
3: ఇది న్యాయస్థానం గాని తమ గృహము కాదు కదా.
0: అయితే ఈ వ్యవహారం ఇక ఇరుపక్షములకు అనుకూలంగా నిర్వర్తించుటకు అవకాశం లేదన్నమాట.
1: ఆ సంగతి నేను ఆదిలోనే మనవి చేశాను.
4: అయ్యా, తాము అధిష్ఠించినది ధర్మపీఠం, తాము ధర్మదేవతకు ప్రతినిధులు.
1: నో నో నో నో నో, ఆ చిన్నది ఏది, ఆ చిన్నది మాట్లాడడం అశాస్త్రీయం. అందుకు లా ఎంత మాత్రం ఒప్పదు. ఏది సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎక్కడుంది?
0: ఏం ఎందుకు మాట్లాడకూడదు?
1: ఆ పిల్లకు మైనార్టీ వెళ్ళలేదండి. మైనార్టీ వెళ్ళని వాళ్ళు మాట్లాడకూడదని బోలెడు బొంబాయి తీర్పులున్నాయి.
4: అయ్యా, చట్టము వేరు, సందర్భము వేరు. నాకు వకీల్ని ఏర్పరచుకోవడానికి అవకాశం లేదు. చట్టమునందు చెప్పబడిన ఈడు రాకపోయినను ఈ పరిస్థితుల్లో నా మాట వినకపోవటం నాకు అన్యాయం చేయటం కాదా?
0: చెప్పమ్మా చెప్పు, నీవు చెప్పిన మాటలు రికార్డు చేయకూడదనవచ్చు, గాని నన్ను వినకూడదంటకు వీరెవరు?
4: చిత్తం, దావా సారాంశములు 2. మొదటిది, నా తల్లిదండ్రులు నా నగలు హరింపదలిచారని. 2, అందులకై వారు నన్ను కాపురానికి పంపలేదని. ఇదిగో వారిచ్చిన వస్తువులు. వీనిని వారు నాకు వివాహ కాలమును బహూకరించారు. బహూకరించిన వస్తువులు తిరిగి పరిగ్రహించుటకు దాతకు హక్కు లేదు.
1: కావలసినంత హక్కు ఉంది. కలకత్తా తీర్పులు 100,000 చూపిస్తాను. ఏది నెంబర్ 8 వాల్యూము?
0: ఆపవయ్యా నీ గొడవ. అమ్మాయి, ఈ 2వ సారాంశం గురించి ఏం చెప్తావమ్మా?
4: ఇదియే తాము కొంచెం శ్రద్ధతో వినవలసిన విషయమండి. నా భర్త నా ఇంటికి వచ్చి నా అజ్ఞానుసారం నడుచుకోవలసి ఉన్నది. కాని ఆయన ఇంటికి నన్ను రప్పించుకోవడానికి ఆయనకు ఆవంతైన అధికారం కూడా లేదు.
1: కావలసినంత అధికారం ఉంది. కలకత్తా 26లో కాళ్లు చేతులు కట్టి తీసుకుపోవచ్చని కూడా ఉంది.
0: అబ్బబ్బబ్బా, నీ వాగవయ్యా, ఎందులకు అధికారం లేదమ్మా?
4: ఆయనను మేము వేలములో 55,000 కొన్నాము.
0: అరే, అది ఎలా?
4: నాకు కాలింది అని అక్క ఉండేది. ఆమెకై మా తండ్రి గారు ఈ సంబంధం కొరకు ప్రయత్నించేటప్పుడు మున్నంగి వారు పోటీకి వచ్చారు. అప్పుడు పెండ్లి కుమారుని వేలము జరిగి 55,000 మా సొత్తైనారు ఆయన.
2: అయ్యా అయ్యా, ఒట్టిది ఒట్టిదండి, అదేమీ జరగలేదు, అదంతా అబద్ధమండి. ఓరి వెర్రి వెంగళప్ప, నీ బొడ్డు పొక్క నిజం కాదని చెప్పవయ్యా.
1: అయ్యా, అంతా అబద్ధమండి. కావలిస్తే మా క్లయింట్

0: గంగలో దిగి ప్రమాణం చేస్తాడు.
1: ఇదిగో ఇది మొదటి అగ్రిమెంట్, ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు.
2: ఏమయ్యా ఈ రసీదులు మీరిచ్చినవేనా?
3: కావు కావు మహాప్రభో, కల్పించినారు.
0: నిశ్చయంగా ఫోర్జరీయేనండి, నిలువునా ఫోర్జరీ. ఇండియన్ పెనల్ కోడ్ 467 సెక్షన్ ప్రకారము ఆ పిల్ల మీద ప్రాసిక్యూషన్ ఆర్డర్ దయచేయించక తప్పదు.
2: అయితే అమ్మాయి, అగ్రిమెంట్ ప్రకారం ఆ సంబంధం మీ అక్కకు ఎందుకు జరగలేదు?
1: కొని తెచ్చిన వరుణ్ణి పెళ్లి ఆడుట గౌరవహీనమని తలచి మా అక్క బావిలో పడి మరణించింది.
2: హరహరా, ఎంత పని జరిగింది! ఆ కారణం చేత ఆ చిన్నవానికి నిన్ను చేసినారన్నమాట.
1: చెయ్యక తప్పింది కాదు, చేత జిక్కిన సొమ్ముని మరల ఇచ్చుటకు వారు నిరాకరించారు గనక ఆ క్రయము నా క్రింద మార్చాల్సి వచ్చింది.
3: అయ్యా, వాదము క్రింద వారు సొమ్ము ఇచ్చినట్లే నిశ్చయించండి. అయినా అది కట్నం అవుతుంది, కాని క్రయధనం ఎలా అవుతుంది?
1: కట్నమునకు క్రయధనమునకు కాస్త ఇంతైనా భేదం లేదు, అది అట్లుండనివ్వండి. శుభలేఖల్లో సర్వత్రా వారి కుమారునకు వీరి కుమార్తె అని కదా ఉంటుంది, వీనిని చిత్తగించండి.
2: ఇది చదవండి వెంగళప్ప గారు.
0: నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజు గారి కుమారుడు బసవరాజునిచ్చి, ఇది పురుషోత్తమరావు గారి శుభలేఖ. నా కుమారుడు చిరంజీవి బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు ఇచ్చి, ఇది లింగరాజు గారి శుభలేఖ.
2: సరే, ఇకని స్పష్టంగానే ఉంది. ఏం లింగరాజు గారు, మీ కుమారుణ్ణి ఆమెకిచ్చి వేసినట్టు మీరు ఒప్పుకుని ఏమున్నారా?
3: అయ్యా, ఇది అన్యాయం అండి, ఘోరం. మీ శుభలేఖతో పాటు మాకు కూడా కొన్ని అచ్చు వేయించి పెట్టండని బుద్ధి గడ్డి తిని పురుషోత్తమరావు గారిని కోరగా ఈ ద్రోహము ఆయన చేసినారండి.
0: అయ్యా, ఇది ఫోర్జరీ. ఇందుకోసం ఈయన మీద ప్రాసిక్యూషన్ కు ఆర్డర్ దయచేయించాలి. ఇక ఊరుకోవడానికి వీల్లేదు.
1: అయ్యా, ఆయన ఏమయ్యూ ఎరగరు. నాకు గల హక్కును బట్టి, న్యాయమును బట్టి నేనే ఈ విధముగా మార్చినాను. అందుకు వారప్పుడు ఏమయ్యూ అభ్యంతరం చెప్పి ఉండలేదు. తాము ఈ సందర్భములన్నీ చక్కగా ఆలోచించి, నాపై నా భర్తకే అధికారం కలదు, నా భర్తపై నాకే అధికారం కలదు నిర్ణయింపుడు.
2: ఏం వెంగళప్ప గారు, మీరేం చెప్పుదురు?
4: అయ్యా, ఇప్పుడు మాట్లాడవలసింది నేను గాని ఆయన కాదు. ఈ దావాకు సంబంధించిన కాగితంలోపై సంతకం చేసినది నా తండ్రి బలవంతం చేత గాని నా స్వబుద్ధిచే కాదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి చెప్పిన మాటలలో అణువంతయు అసత్యం లేదు, నా తండ్రి మాటలలో నలసంతయు నిజం లేదు. ఈ వ్యవహారంలో నా తండ్రి చేసిన పనిని ఇచ్చట వెల్లడించుటకు ఇష్టం లేదు. ఇన్ని మాటలెందుకు? నా తండ్రి నన్ను ఆమెకు అమ్మినాడు. కట్నం పుచ్చుకునేవారు నిజంగా అమ్ముడుపోయిన వారే, కనుక నేను ఆమెకు విధేయుడనై ప్రవర్తించాలి గదా.
2: శభాస్ నాయనా, శభాస్. చెప్పవలసిన రీతిగా చెప్పవు, కాని చెప్పినది చెప్పినట్లు చేస్తే లోకానికి ఒక మంచి పాఠం చెప్పిన వాడు అవుతావు.
4: అయ్యా, తమకా సందేహమేలా కమల?
3: ఓరి నిర్భాగ్యుడా, ఓరి అప్రాచ్యుడా, నీకేమి వినాశకాలం రా ఇది. అయ్యో అయ్యో, ఇంకేమున్నది ఇంకేమున్నది?
4: కమల, నా తండ్రి చేసిన తప్పులకు ఫలితంగా నేను నీవు చెప్పినట్లు వింటాను.
1: ఇదిగో ఈ నగలు ఈ కాగితాలు తీసుకుని నాతో వద్దురు కాని.
3: ఓరి నీచుడా, చివరకు ఎంత నైత్యమునకు సిద్ధపడితివిరా. ఇదిగో నా ఆస్తి నుండి నీకు నలుసంత ముట్టనిచ్చితినా, నా పేరు సింగరాజు లింగరాజే కాదు.
5: వరవిక్రయ నాటకం విన్నారు. రచన కీర్తి శేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు. రేడియో అనుసరణ దర్శకత్వం మల్లావజ్ర సుబ్రహ్మణ్యం. ఇందులో పాత్రలు, పాత్రధారులు: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు, సిహెచ్ సత్యనారాయణమూర్తి, పెళ్లిళ్ల పేరయ్య, ఎంవి సుబ్రహ్మణ్యం, సింగరాజు లింగరాజు, భండారు ధవళేశ్వరరావు, వంటల ఘంటయ్య, కె రాజేశ్వరరావు, వివాహాల వీరయ్య, ఏ రమేష్ రాజా, న్యాయాధిపతి కెఆర్ మల్లేశం, వెంగళప్ప డి లింగం, బసవరాజు సయ్యద్ రజాలి, కమల కుమారి పి కళాభారతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమర్పణ.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం విన్నారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావచ్చుల సుబ్రహ్మణ్యం గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా శంకర్ మహాదేవన్, చిత్ర గాయత్రి, కెఎం రాధాకృష్ణన్ ఆలపించిన గోదావరి చిత్రం నుండి వేటూరి రచన విందాం. కెఎం రాధాకృష్ణన్ సంగీత సారథ్యంలో

వింటున్న పాట నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్మయి శ్రీవాద ఆలపించినది. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం గోపీసుందర్.

ఈ మధ్యాహ్నం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ వేము పుష్కల గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీ మహమ్మద్ జియావుద్దీన్, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని తెలియజేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్టమూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యం సాధించే దిశగా వెళుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణల్లో తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్టవ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకు వెళుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నూతనంగా నియమితులైన 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నిన్న జపాన్లో జరిగిన పురుషుల అండర్ 18 ఆసియా కప్ పూల్ ఏ 3వ హాకీ మ్యాచ్లో కొరియాపై 4-1 తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ వెంపు పుష్కలా గారి గాత్రం విందాం. వైలిన్ శ్రీ మొహమ్మద్ జియావుద్దీన్, మృదంగం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి,
1: అది
0: నీపై యమన్ కళ్యాణి రాగం, దేశాది తాళం, ధర్మపురి సుబ్బరాయర్ కీర్తన.

0: ఇంతవరకు మీరు యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ వెంపు పుష్కలా గారి గాత్రం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ మొహమ్మద్ జియావుద్దీన్, మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసుని మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సుప్రభాత వేళ భక్తి భావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు.

చేయాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117-0180-11-07-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి సుమోనా రాయ్ బిశ్వాస్ గారు ఆలపించిన గజల్స్ విందాం.

0: సుగమ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి షుమోనా రాయ్ విశ్వాస్ ఆలపించిన గజల్స్ విన్నాం.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే 4వ తేదీ సాయంకాలం 7:15 పంట పశువుల కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలా గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకి సరైన ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తి కలిగిన రైతులు, తోటలు పెంచే రైతులు సందేహ నివృత్తికి ఫోన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0405 ఇది ఎస్టీడీ కోడ్, 2324085852. మరొక టెలిఫోన్ నెంబర్ 2324085853. 2324085253. ఈ నెంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీడీ కోడ్ మీకు తెలిసిందే, ఆయన మరొక్కసారి చెప్తాను,

0400. అంశం గుర్తుంది కదా, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ. ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు సమాధానాలు తెలియజేస్తారు.

ఆకాశవాణి ద పీపుల్స్ యూనివర్సిటీ. బిఫోర్ ద అరైవల్ ఆఫ్ టెలివిజన్ అండ్ ద ఇంటర్నెట్, ఆకాశవాణి వాజ్

0: Now, let's listen to a small commercial.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి

0: పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: Akashwani has significantly contributed to public health education. Many listeners gained essential health knowledge through programs featuring doctors, nutritionalists, and healthcare professionals. Maternal and health, child health, family welfare, nutrition, sanitation, mental health awareness, lifestyle diseases such as diabetes and hypertension were some of the topics included. During various public health campaigns, Akashwani played a critical role in spreading accurate information. Listeners learned the importance of clean drinking water, vaccination, balanced diets, regular medical checkups. By replacing misconceptions with scientific facts, Akashwani helped improve health practices across communities. Advancing women's empowerment. Akashwani has played a vital role in empowering women. Special programs encouraged women's education, health, legal rights, entrepreneurship, and social participation. Women listeners gained knowledge about educational opportunities, self-employment, financial independence, government welfare schemes, and legal protections.
2: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయలు. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: Akashwani has consistently addressed important social challenges. Programs focused on issues such as child labor, gender discrimination, literacy, environmental protection, social justice, and inclusive development. Experts, social workers, and community leaders participated in discussions that encouraged positive change. Listeners became more aware of their rights and responsibilities as citizens. Such awareness contributed to the development of a more informed and socially conscious society. Encouraging democratic participation. Democracy thrives when citizens are informed. Akashwani has played a crucial role in educating people about democratic values and governance, constitutional rights, public policies, civic responsibilities, government schemes. Public policies are some of the programs explained. Election-related broadcasts helped voters understand the importance of informed participation. By promoting transparency and awareness, Akashwani strengthened democratic engagement across the nation.

0: One of the Akashvani's greatest strengths has been its credibility. Listeners have traditionally viewed Akashvani as a reliable source of verified information. In an area where misinformation can spread rapidly, trustworthy communication becomes even more important. Akashvani's commitment to accuracy has helped listeners make informed decisions based on facts rather than rumors. This trust has been fundamental to its influence on public thinking and social development. Inspiring future generations. Even in a digital age, the values promoted by Akashvani remains highly relevant. Its emphasis on knowledge, rationality, social responsibility, and national development continue to inspire new generations. Young listeners can learn valuable lessons from Akashvani's legacy. Principles are essential for building a progressive and inclusive nation.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: సపోర్టింగ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ డ్యూరింగ్ నేచురల్ డిజాస్టర్స్ అండ్ ఎమర్జెన్సీస్. Akashvani has served as a lifeline. Its broadcasts have provided timely information regarding cyclones, floods, droughts, earthquakes, and public emergencies. Listeners received guidance on safety measures, relief efforts, and recovery support. Such communication has saved lives and helped communities respond effectively during crisis.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22, 27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu paluvuru cabinet mantrulu

0: ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యూమిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్ అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్టపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ఐదుగురు సుప్రీంకోర్టు నూతన న్యాయ

0: మూర్తులతో పదవి స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విందాం.

0: స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రతను అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క తెలియజేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నం అన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చెప్పారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలియజేశారు.
1: ఈ నెలలోనే డీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ వారసత్వమే తెలంగాణకు జీవనాడి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లోక్భవన్ లో జాతీయ ఎజెండాను గవర్నర్ ఆవిష్కరించారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, అంకుర సంస్థల రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. దేశ ప్రగతిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు. శాసనసభ, శాసనమండలి ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. రాష్ట్రంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలో అభివృద్ది చెందిన ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో రాష్ట్రంలో ఈ బీమా పథకానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు.
2: కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా పేద, మధ్యతరగతి, దళిత అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం.
0: ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకెట్టలేనివని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రి ప్రసంగించారు.
3: అమరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రంగా తెలంగాణ సిద్ధించింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ, పారదర్శక పాలన, సమగ్ర ప్రగతి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
0: తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడల శాఖ మంత్రి వాకిట్ శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావోత్సవాల్లో మంత్రి ప్రసంగిస్తూ,
4: రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద 12

0: ఆకాశవాణి సమయం 1:10 వస్తుంది. కొద్ది క్షణాల్లో మనం ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్

0: రూపాయల ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాం. నిరుపేదల సన్నబియ్యం పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం పథకాలు అమలు చేస్తా ఉన్నాం.
1: హనుమకొండ జిల్లాలో రాష్ట్రావతరణ వేడుకలకు హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
2: తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా నిలబెట్టాలనే సంకల్పంతో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలతో పాటు $25 బిలియన్ పెట్టుబడిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు లక్ష్యాలు చేరుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే మహారాష్ట ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆయన ఒక ప్రకటనలో, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు నిధులు నియామకాలను పక్కన పెట్టి తన కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ సైతం గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ భూముల తందాలకు కేంద్రంగా మార్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శక్తి పథకం కింద 2025-26 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 172 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట అవతరణ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకెడుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ సంగారెడ్డి జిల్లాలో జరిగిన వేడుకల్లో పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్రావిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన తమ పార్టీ సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. అయితే తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ఉద్యమ నేతలు క్యావేట్ దాఖలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వనితాలోకం వనితాలోకం కార్యక్రమంలో అమ్మల తీర్పు రత్నజానకి గారి కథానిక మనం విందాం.

అమ్మల తీర్పు. సరస్వతి, మీ బాబుని పోలీసులు తీసుకెళ్లారు, పక్కింటాయన మారుతీరావు గాబరాగా చెప్పాడు. ఆయన చెప్పింది ముందు అర్థం కాకపోయినా కాసేపటికి తేరుకొని ఎందుకన్నా కంగారుగా అడిగింది. ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటుంటే మధ్యలో ఏదో గొడవ జరిగి మన వీధి చివరున్న రాజేంద్రని బీరు సీసాతో తలపై కొట్టాడట. రక్తం కారుతుంటే ఎవరో 108కి ఫోన్ చేయడం, పోలీసులు రావడం జరిగిందటమ్మా, గబగబా చెప్పాడు. కళ్ళు తిరిగినట్టయి తల పట్టుకుని నిస్సత్తువుగా కూలబడిపోయింది సరస్వతి. ఆమె భర్త కార్ డ్రైవర్, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 2-3 రోజుల వరకు రాడు. ఇప్పుడేం చేయాలో అర్థం కాక వాళ్ళ ఆయనకే ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పింది. మన కాలనీలోని పార్టీ లీడర్ దగ్గరకు వెళ్ళు, ఆయన సాయం చేస్తాడు, ఏడవకు, నేను రాత్రికి వచ్చేస్తానంటూ ధైర్యం చెప్పాడు భర్త. అలాగేనని ఫోన్ పెట్టేసి పక్కింటి మారుతీరావుతో, అన్నా మన కాలనీలో పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళామన్నాడు ఆయన, కొంచెం తోడొస్తావా, దీనంగా అడిగింది. పదమ్మా అనేసరికి తలుపులకు తాళం వేసి బయలుదేరింది. వాళ్ళు వెళ్లే సమయానికి ఆ లీడర్ ఇంటి దగ్గర లేడు. ఆ విషయం వినగానే కన్నీళ్ళు ఆగలేదు ఆమెకి. లీడర్ భార్యను బతిన్లాడి ఆయన నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. చాలాసేపటికి ఫోన్ తీసిన అతను విషయం విని, నేను ఎస్ఐకి ఫోన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పండి అన్నాడు. మీరు రారా సారు, ఆయన వస్తే ధైర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో అంది. తర్వాత వస్తాను, ఎస్ఐతో నేను మాట్లాడతానులే, వెళ్ళండి అన్నాడు. సరే సార్, నమస్కారం అంటూ ఫోన్ పెట్టేసి ఊపిరి తీసుకుంది. అన్నా స్టేషన్కి వెళ్దామన్నా మారుతురావని అడిగింది. సరేనని ఇద్దరు బయలుదేరారు. లీడర్ ఫోన్ చేసి చెప్పాడేమో, ఆయన పేరు చెప్పగానే ఆమె కొడుకును కలవడానికి అనుమతిచ్చారు. వణికే గుండెతో లోపలికి తుంగి చూసింది సరస్వతి. ఎప్పుడు స్టేషన్ గుమ్మం తొక్కని ఆమెకి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కొడుకు కోసం తప్పలేదు. మత్తు వదిలిందేమో, దీనంగా కూర్చొని ఉన్నాడు సందీప్. కొడుకును అలా చూసేసరికి కడుపు తరుక్కుపోయింది ఆమెకి. ఆ రోజు ఉదయం 200 ఇవ్వమని అడిగాడు. ఎందుకురా అంటే, ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్తున్నా అన్నాడు. వారం వారం సినిమా అంటే ఎలారా, నాన్న ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నావా, నీ కాలేజీ ఫీజులకి చెల్లి స్కూల్ ఫీజులకి ఎంత ఖర్చవుతుందో తెలుసా, నువ్వేమో వారమైందంటే చాలు 200 అడుగుతావు, నెలకి 800, ఎంత కష్టపడితే వస్తున్నాయో అర్థం చేసుకోవారా అనగానే, అంత ఇబ్బంది పడేవారు ఎందుకన్నారు, నిర్లక్ష్యంగా అడిగాడు. ఆ మాట వినగానే కంపరంతో ఒళ్లంతా వణికింది ఆమెకి. చెంప మీద చాచి కొట్టింది. నిన్ను అడిగి కనాలారా, నువ్వు అలాగే నీ కొడుకును అడిగి కందువుగానిలే, నోటికి ఎంత మాట వస్తే అంత అనేయడమేనా, కోపంతో ఊగిపోతూ తిట్టింది. నన్నే కొడతావా అంటూ తల్లిపైకే చెయ్యి లేపాడు. నిర్ఘాంతపోయింది. తల్లిపై చెయ్యి లేపేంత హీనంగా పెంచానా అనుకోగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది చూడగానే ఛీ అనుకుంటూ బయటికి వెళ్లినాడు. బయటికి వెళ్లినవాడు ఇదిగో ఇప్పుడిలా, సందీప్ జీరగొంతుతో పిలిచింది. అమ్మ పిలుపు వినగానే అమ్మ అంటూ దగ్గరికి వచ్చాడు. ఏమైందిరా, తల నిమురుతూ అడిగింది. తల వంచుకున్నాడు. వాడేం చెప్తాడు, నేను చెప్తాను, నీ కొడుకు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, అవి కావాలంటే డబ్బులు కావాలి, అవి లేక ఈరోజు బీర్లతో ఎంజాయ్ చేస్తుంటే రాజేందర్ డ్రగ్స్తో వచ్చాడు, నీ కొడుకు ఇవ్వమని అడిగితే వాడివ్వనన్నాడు, అంతే, బీరు బాటిల్తో వాడి తల పగలగొట్టాడు. జరిగిందంతా వివరించాడు ఎస్ఐ. నిశ్చెష్టు రాలైంది సరస్వతి. డ్రగ్సా, పై ప్రాణాలు పైకే పోయినట్టయింది. ఆ తల పగలగొట్టేవాడి అమ్మా నాన్న వస్తున్నారు, వాళ్ళేం కేసు పెడతారో చూడాలి అన్నాడు ఎస్ఐ. సార్, వాళ్ళు మాకు తెలిసిన వాళ్లే, నేను వాళ్లతో మాట్లాడొచ్చా, వినయంగా అడిగింది. మాట్లాడుకోండి, కేసు పెట్టకుండా చూసుకుంటే మంచిది అన్నాడు. రెండు చేతులైతి దండం పెట్టి కొడుకు వైపు ఒకసారి చూసి మారుతీరావు గారిని తీసుకుని బయటకు వెళ్ళింది. అప్పటికే లోపలికి వస్తున్న సాత్వికని ఆమె భర్తను చూసి ఎదురెళ్ళింది. రాజేందర్ ఎలా ఉన్నాడు సాత్విక, ఆందోళనగా అడిగింది. కుట్లు వేశారు, బానే ఉన్నాడు, సాత్విక సమాధానం ఇచ్చింది. కాసేపు మౌనం తర్వాత, మావాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు, వాడి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను, వాడు తాగుతాడని తెలుసు కానీ డ్రగ్స్కి అలవాటు పడ్డాడని తెలియదు, ఒక్కడే కొడుకని అల్లారు ముద్దుగా పెంచితే ఇలా రౌడీలా తయారవుతాడనుకోలేదు, నా పెంపకం ఇంత దరిద్రంగా ఉంటుందనుకోలేదు, ఇది నా పెంపక లోపంగా భావించి మీరిద్దరూ వాడిని క్షమించండి, కేసు పెట్టకండి ప్లీజ్, వాడితో మీ కాళ్ళు పట్టిస్తాను, కళ్ళనీరు కారుతుండగా వాళ్ళని ప్రాధేయపడింది. నువ్వే కాదు సరస్వతి, నేను ఆ కడుపు తీపుతోనే బాధపడుతున్నాను, కానీ మన ప్రేమలే మన ఇద్దరు పిల్లలకు అర్థం కావటం లేదు అనడంతో ఆశ్చర్యంగా అమ్మవైపు చూసింది. నీ కొడుక్కి డ్రగ్స్ అలవాటు చేసింది నా కొడుకే, ఎక్కువ డబ్బులకు అమ్ముతూ సంపాదనలో పడ్డాడు, ఈ విషయం నాకీ మధ్య తెలిసింది, అడిగితే నీకెందుకు ఇవన్నీ, మీరెట్లాగూ డబ్బులు ఇవ్వరు, అందుకే నేను సంపాదించుకుంటున్నాను అని ఎదురు తిరిగాడు.

0: చక్కగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటే సంపాదించుకోవచ్చు కదరా అంటే, మేధావులకే జాబులు లేవు, నేను చదివి పాస్ అయ్యి జాబు అసలే అత్తేసరుగాణ్ణి, నాకెవరిస్తారు, అందుకే సంపాదిస్తున్నాను అన్నాడు. అడ్డదారిలో అందరు అమ్మల ఉసురు పోసుకుని ఈ పనెందుకురా, నీ అవసరాలకి నాన్న డబ్బిస్తున్నాడు కదా అంటే వాడేమన్నాడో తెలుసా సరస్వతి? ఆ డబ్బు వాడి గర్ల్ ఫ్రెండ్ ఐస్ క్రీమ్లకే సరిపోదట, ఇక లంచ్లకి గిఫ్ట్లకి ఎలా, అందుకే ఈ బిజినెస్ అన్నాడు. ఆమె కూడా కన్నీ రాగలేదు. విస్తుపోయి వింటుంది సరస్వతి, పిల్లలందరూ ఇలానే ఉన్నారా, ప్రతి ఇంట్లో ఇవే గొడవలా, తల పగిలిపోతుంది. మన కోరికలు చంపుకుని వారి గొంతెమ్మ కోరికలు మనమెందుకు తీర్చాలి, ఈ జైలు శిక్షలైనా వారిలో మార్పును తీసుకొస్తాయేమో చూద్దాం, మనం చేయలేని పని అవైనా చేస్తాయేమో. సరస్వతి, నా కొడుకు మీద కేసు పెట్టడానికి వెళ్తున్నాను, నీ కొడుకు మీద పెట్టమంటావో లేదో ఎస్ఐని కలిసేలోపు చెప్పు అంటూ ముందుకు కదిలింది. సాత్విక భర్త వైపు చూసింది సరస్వతి. అతను కూడా భార్య నిర్ణయమే సరైదైనట్లు తల ఊపి భార్యను అనుసరించాడు. వేగంగా అడుగులు వేసి సాత్విక చేయి పట్టుకుంది సరస్వతి. వెనుదిరిగిన సాత్వికకి ఆమె కళ్లలో స్థిర నిశ్చయం కనపడింది. ఎస్ఐ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఏంటి మీరు మాట్లాడేది, మీ పిల్లల మీద మీరే కేసులు పెట్టుకుంటారా, వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్టు చూశాడు వాళ్ళ వైపు. దేశానికి పట్టుకొమ్మలా ఉండాల్సిన యువత భ్రష్టు పట్టిపోతుంటే వారిని కన్నపాప మాకు అంటుకుంటుంది సార్ అంది సాత్విక. ఇంట్లో ఉంచి కూడా బుద్ధి చెప్పొచ్చు కదా, తప్పు చేసినా చేయలేదని చెప్పి విడిపించే ప్రయత్నాలు చేసే తల్లిదండ్రులనే చూశాడు, కాని ఇలాంటి తల్లులను చూడడం ఇదే మొదటిసారి ఎస్ఐకి. ఈరోజు మా ఇంట్లో జరిగింది చెప్పనా సార్, మా వారికి ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారా, బైక్ మీద అయితే ఇబ్బంది లేకుండా వెళ్లి రావచ్చని నా కొడుకుతో అన్నాను. నాకు పని ఉంది, నువ్వే ఆటోలో తీసుకెళ్ళా అన్నాడు. తండ్రి కంటే అంత ముఖ్యమైన పని ఏంట్రా అన్నాను. ఈలోగా నా కూతురు, అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ బర్త్డే అమ్మా, ఆమెతో లాంగ్ డ్రైవ్కి ప్లాన్ చేశారు అంది. ఏయ్, ఎవరు చెప్పారే నీకు అంటూ నాకు కూతురు మీదకి వెళ్ళబోతుంటే, అంటే నీ చెల్లి చెప్పింది నిజమేనా అని అడిగాను. అవును, అయితే ఏంటి, చాలా నిర్లక్ష్యంగా అనేసరికి నేను కోపంతో తిట్టాను. వాడు ఎదురు తిరుగుతూ మీద మీదకొస్తుంటే, ఏంట్రా మీదకొస్తున్నావు, కొడతావా అన్నానో లేదో, కొట్టడం పెద్ద విషయం కాదు అన్నాడు. తల్లిని కొట్టేంత పెద్దవాడివయ్యావా, అయితే నా ఇంట్లో ఎందుకురా, బయటికి వెళ్ళిపో అన్నాను. నా ఆస్తి నాకు పడేస్తే ఈ దరిద్రపు కొంపలో నేనెందుకుంటాను అన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు బతికింది ఈ దరిద్రపు కొంపలోనరా, మేం పనికిరాం కానీ మా ఆస్తి కావాలా, ఆస్తి లేదు ఏం లేదు వెళ్ళిపో అన్నాను. కోర్టులో కేసు వేసైనా నా ఆస్తి నేను తీసుకుంటా, లేదా మిమ్మల్ని చంపైనా తీసుకుంటా అంటూ అరుస్తూ బయటకు వెళ్ళిపోయినాడు. ఇదిగో తల పగలగొట్టుకొని కనపడ్డాడు. బాధ ఆవేశం కలగలిసిన గొంతుతో ఆవేదన అంతా వెలగక్కింది. ఎస్ఐ అవాక్కయ్యాడు. ధనం మీద తప్ప దేని మీద ఆసక్తి లేకుండా యువకులు ఇలా తయారయ్యారేంటి మనసులో అనుకుంటుండగానే సరస్వతి, సార్ ఆ అమ్మాయి మీద కూడా కేసు బుక్ చేయండి అంది. సాత్విక, ఆమె భర్త, ఎస్ఐతో పాటు పక్కనున్న పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఎందుకు అయోమయంగా అడిగాడు. ఈ ఆడవాళ్ళని మేపడానికి, షికార్లకు తిప్పడానికి, జాబ్ లేని బాయ్ ఫ్రెండ్స్కి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందో వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? చదువుల కోసమో ఉద్యోగాల కోసమో తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపిస్తే వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని, పరువును ఎలా తీస్తున్నారో వారికి తెలియాలి. కొడుకులను కన్న తల్లిదండ్రుల ఉసురు ఎలా పోసుకుంటున్నారో వారికి అర్థం కావాలి. ఇది గుణపాఠంగా మారి కొందరిలో అయినా మార్పు వస్తుందేమో చూడాలి. యువత తీరు ఇదే అయితే కన్నవారి తీర్పు ఇలాగే ఉండాలి సార్ అంది. కొడుకును విడిపించాలని కాళ్ళవేళ పడిన సరస్వతేనా ఈమె అనుకుంటూ అందరు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు.
1: అమ్మల తీర్పు శ్రీమతి రత్న జానకి గారి కథానికి విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం.

ఆరెంజ్ ఈ చిత్రం కోసం వనమాలి రాసిన పాట నరేష్ అయ్యార్ గారు పాడగా మనం విందాం. హరీష్ జయరాజ్ గారు స్వరకల్పన.

ఎలా చెప్పను, ఇది చిత్రం పేరు. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం, కోటీశ్వర కల్పన. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: అనితలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: आदाब, ये आकाशवाणी है, खबरों के साथ मैं असलम बेग।

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: సుప్రభాత వేళ భక్తిభావం.
6: కర్షక జనావళికి తారక మంత్రం.
5: మహిళా లోకానికి ప్రియనేస్తం.
6: యువజనులకై ఉత్తుంగ తరంగం.
5: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
7: కొంతకాలం
6: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
5: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
8: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
6: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
8: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
5: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
6: అన్ని తానై,
5: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
6: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
5: ఆకాశవాణి.
6: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
9: ఆకాశవాణి సమయం 3 గంటలకు వస్తుంది. వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలెజియం సిఫార్సుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియచేయడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీలతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీబీఎస్ఈ జవాబు పత్రాలు స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6 వరకు తెరిచుంటుంది. ఈ నెల 11 నుంచి న్యూఢిల్లీలో 2 పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ వేదిక అవుతుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు.

ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమని, తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు, జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమరవీరుల త్యాగాలను స్మరిస్తున్నామని పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3 గంటల దాటి 6 సెకండ్లు అయింది. ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. గత 21 రోజుల్లో ఆయా దేశాల నుంచి వచ్చిన వారికి జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించింది. ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలి. ప్రస్తుతం మన దేశంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో న్యాయవాదులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శక్తి పథకం కింద 2025-26 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 172 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకెడుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలను చేరుకోలేకపోయామన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ జిల్లా శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిషా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు కథ మందుహెచ్చల కథ మొదటవ భాగం వినిపించేవారు శ్రీ ఊర ఆయలమల్లు మరియు వారి బృందం.

0: వల్నాడిల మందు వాది కాలమందు బుద్ధిపూర్వ మందు పూర్వకాలమందున చెప్పేది మాత్రం యాదవుల రాజు వల్లవదేవి కథ. అటువంటి హైలు మల్లు కళా బృందం వల్లరాజు వల్లవదేవి కథ జరుగుతున్నది రాఘవానేడు. ఆహా, రాజైనా ఒకటువంటి వులరాజు గంగురాజు కొడుకు చక్కని వులరాజు. గంగురాజుకి మాత్రం ఏడుగురు భార్యలు, చిన్న భార్య ఒక మరణం కనుక అటువంటి యాదవ వులరాజు. వులరాజుకు మాత్రం వల్లవదేవిని పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన వాళ్ళలోనే ఆ తండ్రి కూడా అక్కడ ఒరిగిపోయిండు. ఆ తల్లి గనక సూర్యకాంత ఒరిగిపోయింది. అతని గడ్మంలో సంతానం లేదు. ఉత్తరాజు అయోధ్యగిరి నగరం యాదవులకు అయోస్తలేదు. కాబట్టి ఓ రాఘవ ప్రేమలో బతికొచ్చి ఆ వల్ల పంచంగా చూపించడు ఓ నాయన.
1: కాపులకు ఈ భూమి కలియ వచ్చింది, కుంభలకు ఈ భూమి కూడి వచ్చిందంట. ఢిల్లీ అయోధ్యగిరి బట్టము నేను నాగ యాదవుల కులాలికి అచ్చి మారలేరు అనుకోని అమ్మవారు వల్లవదేవుడి అంటే పెట్టుకోని వలరాదు హవులమంద గోలమంద ఎంట పెట్టుకోని బోయిలమంద ఎంట పెట్టుకోని అడబట్టి ఎక్కేటి రథాలు ఎండ పెట్టుకోని కట్టిన ఇల్లు వదిలి

కొని రథాలు ఇదా అమ్మవారు బలమదేవి కూర్చోని పెట్టుకోని ఆవుల మంద గోల మంద దోల కోడి ఢిల్లీ ఆయన దగ్గర పట్ట పెట్టడాలి రాడు దక్షిణాని పట్టము దావుల రాజము.

0: చేసుకున్న ప్రాభవులు తొలగిపోతే అంట అని అటువంటి ఎదురుగా రావంగానే రాదు చూడండి, గాజు గిందెల గ్రంథాలు చెదబట్టుకోరి అటువంటి చూడండి, అయ్యో పాండవుల వద్దకి చేర వస్తూ ఉండు.
1: ఆ

మాత్రటువంటి ఒక నేటికైన పాండవులకు అన్నాలు పెట్టి భోజనాలు పెట్టి అటువంటి ఒక నేటికైన బొజ్జ బొజ్జ అని అన్నాలు తిన్నారు. అన్నాలు తిని మాత్రం వెళ్ళిపోయే సైమంలా రాజాహవల రాజా, నీ గర్భాన మాత్రము కొడుకులు లేరు, నీ గర్భాన మాత్రం బిడ్డలు లేరు, సంతానం లేక సగల బాధలు పడుతున్నావు కాబట్టి అగో అటువంటి ఒక నేటికైన కరెట్ల బండ మీద ఒకటి ఇవ్వాల ఉన్నది.

0: కిన్నెను మాకు ఇచ్చినట్టువైతే మీకు సంతానం అవుతుంది అయ్యా.
1: మీరు చెప్పే నాకు నాకు తెలియదు, 12 మెట్ల బంగారు కిన్నెన మీకు ఇస్తాను. నేను అడిగిరి కాబట్టి నేను వద్దనుకుంటే నేను ఉదాహరణ ఇచ్చిరాను. నేను బంగారు మెట్ల బంగారు కిన్నెన చెదబట్టుకోరి పాండవులకు తాను.

దక్షిణాది పట్టం దావుల రాజం వెళ్ళి వస్తూ ఉన్నాడే. ఓరగల్లు ఓరగల్లు జిల్లా ఓరగల్లు సుట్టారి కోడలు సుడిగడ్డ ఓరగల్లు నెట్టటి కోడలు నడిగడ్డ ఓరగల్లు రాతికోట ఓరగల్లు రప్పకోట ఓరగల్లు ఓరగల్లు పట్టము ఏలేది ఓరగంటి శంభులింగమయ్య ఓరగల్లు పట్టము ఏలేది ఓరగంటి రేడికి వెళ్ళమ్మ ఓరగంటి చిన్న కేశవులు భగవంతులు ఉండడంట బామావలవ దేవి నీ నాడు వరకైనా పోయేటి తొవల్ల ఒరగల్ల పట్టుమల భగవంతుని దండం పెట్టి మొక్కులు చెల్లించి ముడుపులు కట్టి వెళ్ళిపోరావు మనము. కనిపట్టుతోటి సాల్వయాసకుడి గారికి వచ్చినారు. దేవుడా ఓరగంటి సింహలింగమయ్య ఓరగంటి రేలకి వెళ్ళమ్మ నీవు మా యాదవకుల మధ్యలో రక్షించి కాపాడవమ్మా. నేనే గాని నా మనవల్లే గారి ముడుపులు మళ్ళీ తిరిగి వచ్చి ఒక 60 సిలిపయ్యలు 60 అంబోతి గిత్తలు అటుబట్టి నీకు ముడుపులు చెల్లించాల తల్లి. 60 కలిగిత్తగా లాగలవని నేను పోయినంత వరకు నాకు దగ్గ ఊరు నా కడుపు సంతానము కావాలని దండము పెట్టిండు.

అయ్యో ఓరిగల్ల పట్టము దాటిండు, అయ్యో ఒక్క యావడ మూడో యావడ ముప్పై ఆరు యావడ దూరము వచ్చిండు, సక్కని వాళ్ళు రాదు రాదు వాళ్ళు రాదు కదా అలాగ ఉండగా ఎవరయ్యా శివుడికి సిద్ధపెట్టే శివులెళ్ళి మహాతబ్బాయ్ మంత్రకోటి మహామాయల శక్తి శివునికి సిడ్డ బిడ్డ శివులెళ్ళి.

శంకరునికి బిడ్డలు నాకు మంది బిడ్డలల్లా, అందరికంటే పెద్ద బిడ్డ ఆర్యలకి ఎల్లమ్మ, చిన్న బిడ్డ శివనల్లి మాతమ్మ. అటువంటి శిఖరవాడి కురువ వద్దకు వచ్చిన వల్ల రాదు రాదు. అయ్యయ్యో సకలి దేవాల దేవుడు అంటే పగలు వేల చీకటే, రాత్రి వేల చీకటే, అయ్యయ్యో వెన్నెల కాలం అయిన చీకటే ఉంటది. ఇక్కడ బాధ కురువ లోపట ఏడుతున్న హౌల మందు తోలుకొని ఆలవబడ రాజు వారి హౌల మంద వారి గౌల మంద ఎంట లేగలు అంటే దూడలు ఏడు కంచి మేగలు పోయితుంటే రథము సక్కిన వల్ల రాజు హౌల మంద గౌల మంద కృపల అడుగు పెట్టి తొక్కి పట్టి వేప పట్టి వల్ల రాజు వడరాజు వేపంగా వడరాజు కదా అలాగ ఉండంగా అమ్మవారు దేవి లోకవాత శివునికి చిన్న బిడ్డ శివునల్లి మాతమ్మ. అయ్యయ్యో శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాతమ్మ చూడండి, అయ్యయ్యో వెరగలట్టే తడియాడు వేళల్లా పట్టగొల మంచం మీద పండుకొని ఉన్నది. చోపాట వాడుతూ ఉంటే పండుకొని ఉండంగా పండుకొని చెవులాన వింటూ ఉంది ఆవుల కేకలు పోయిల కేకలు. పాడి లేసిన

0: అమ్మవారుదేవిలో ఒక మాట, అమ్మవారు దేవిలో ఒక మాట, శక్తి రూప వ్యక్తి అమ్మవారు. ఏమిటి? ఈ శిఖర వారు కురువ లోపట, ఈ శిఖర వారు కురువ లోపట, ఈ శివులని మాతమ్మ అటువంటి చూడండి. ఈ యొక్క ఈ కురువ లోపల వచ్చిన వారు మానవుడు ఎవరు? నా సెలవు లేదు, నా అధికారం లేదు, ఎవరు వచ్చిండు? నాలుగు దిక్కు తిరుగుతూ ఉంది ప్రియంగా ఇటువంటి చూడండి. అమ్మవారు దేవిలో ఒక మాత చూస్తూ ఉంటే ఆవుల మంద గోల మంద సుట్టే అట్టారం నిలువు తొమ్మిది పన్నెండు పెట్టుకున్న ఆవుల మంద కనబడుతూ ఉంది. ఎవరు కావచ్చు? ఎవరు చిన్నవాడు? పట్టింది ఉరిమింది ఆవుల మంద, పరిగోల పట్టింది ఉరిమింది ఆవుల మంద. అమ్మవారు లోక మాత శక్తి రూప వ్యక్తి ఉంది, జరిగింది మాతమ్మ నరతాడి చెట్టు దేవమ్మా. అమ్మవారు ఒక లోక మాత ఎదురుంగ ఒక అది ఆవుల మంద పేరిస్తా ఉంది, పేరిస్తా ఉంటే ఎవరు రాదు చూసి అబడ్డముడు రామా.
1: అక్కడ కనుక సక్కని వెళ్ళలేదు, ఆమెలు తోలుకొని గొవ్వలు తోలుకొని రావంక మాతమ్మ మాత్రం ఉరిగోల పట్టి ఉరి మలిపి తరిగోల పట్టి తరి మలిపింది. మలిపిన హావుల మంద అటువంటి ఉరరాజు మాత్రం చుట్టూరు చుట్టేసుకున్నాయి, పాలిక చుట్టేసుకున్నాయి. నా హావుల మంద మాత్రము ఎక్కడా బెదర్లేదు, ఎక్కడా హదర్లేదు, ఎక్కడ మాత్రం చెదర్లేదు. ఇక్కడికి వచ్చేవరకు ఏందని హావుల మందని మాత్రం సమధాంచి అక్కడ ఉలరాజు ఇక్కడ దెయ్యమా దేవరా పగవాడ పాలివాడ ఆహా దండు ధరమా నా హావుల మందని మాత్రం ఎదిరించమత్కారం ఏముందని అక్కడ ఉలరాజు నాలుగు మగ చూసిన పట్టలేరు. మాతమ్మ హావుల మందని బెదిరించి గోవుల మందని బెదిరించి మాతమ్మ హవుడి బద్దలు వలే ఆ స్థానం దాపింది. సాగర బాగా నడుపు నూరెళ్ళి

0: పెట్టింది, మర్రిగుండలలో జల్లి నీరా పోసింది, మాతగారికి తాటికాయలలో గుడ్డల్లో పెట్టింది, నోరు మాత్రం సాగర వాణిలు జాపి ఒక శక్తి రూపకం మీద ఆ మాత ఉన్నది. మాత చూసి వడరాజు కూడా తిన్నవాడు కాదు, తిన్నవాడు కాదు, క్షత్ర హైత పట్టుకొని మాతమ్మ గర్జునికి ఎవరేమో శక్తి
1: అమ్మవారు దేవి దేవి లోకమాత చిన్నవాడు చూసింది చూసేవారకల్లా అదినవాడు కాదు బిదినవాడు కాదు చూసివా చిన్నవాడు ఎంత చక్కని వాడు చిన్నవాడా.

0: చిన్న బిడ్డ శివనెల్లి మాతమ్మ మాయల శక్తి మాయ పరమజ్యోతి మాతమ్మ. ఆవులకేలు చూసింది, అక్కి చిత్రకన్నం అయ్యింది, బోయిలకేలు చూసింది, అమ్మవారు లేడుకెళ్ళమ్మాజుని మట్టిలో ఆలోచన చేసింది, యాదవరాజుని హెట్టివారు చేసి గుడ్డివారు చేసి అరి చేతిలో బెల్లం పెట్టి ఆయ్ మో చేత నాకు ఇస్తానుకుంది అమ్మవారు లోకమాత. లోకమాత ఏమంట ఉంది, అయ్యా చిన్నవాడ నువ్వు చూడబోతే చాలా అందంగా ఉన్నావు, నేను చూడబోతే ఒక్కతే ఆడవిల్లని ఉన్నా. నరాతాటి చెట్టు పెరిగిన అమ్మవారి శక్తి ఒక చిన్న ఒక ఆడవిల్ల 16 సంవత్సరాలకు యమన స్త్రీ అయింది. నేను దయ్యాలి కాదు దేవర్ని కాదు, అమ్మవారి లోకమాతనైనా. ఏవయ్యవో చిన్నవాడ, ఏ చిన్నవాడ నువ్వు నాకు తాతవి కావాలే, నీకు నేను మనవరాలు కావాలి, ఆటలు ఆడుకుందాము పాట పాడుకుందామయ్యా. నేను అక్కడ పడాలి విలువ, నేను ఒక్కతే హడ విలువ ఉన్నా, నేను నాకు ఆట దొరకక పాట దొరికే పిల్లవాడు దొరకక నేను ఒక్కనే ఉన్నావు, ఒక్కదాని ఉన్న చిన్నవాడు ఆటలు ఆడదామా?
1: చక్కని వల్ల రాజు మాత్రం అటువంటి మాతమ్మ తోడి ఏమంటా ఉన్నాడు, మా మాతమ్మ నేను మాత్రం అటువంటి ఒక నెగిన సంతానం గురించి నా సగల బాధలు పడతా ఉన్నా, నేను నా దగ్గర గురు నా దగ్గర పల్లె అయ్యేటువంటి దొరుకునో ఏమో దొరకపోను ఏమో అని బాధపడిపోతున్నా. కాబట్టి నువ్వు ఎంత చెప్పినా గానీ ఆవుల మంద దూలేని అంటున్నావు, గోవుల మంద దూలేని అంటున్నావు. ఆ ఎల్లమ్మ బండ మీద 7 బొంగరాలు పడదామా?
0: అవునయ్యా, నేను ఒక ఈనాడు వరకైనా నేను ఏంచి ఒక పుల్లర పెట్టమని నేను అడుగుతున్నా. ఏయ్ పుల్లర పెట్టకపోతే నేను ఒక కురవ దాటని అని. ఏయ్ ఎత్తుకు ఏగాన, ఏయ్ ఎత్తుకు ఏవాగాన, ఆవుకు దుగ్గాన, ఆవు కరకాసు పేయకు దుగ్గాన, ఇటువంటి ముక్కు రాక 7 బొక్కల ధనం వస్తుంది ఇవ్వమని చెప్పి అమ్మవారు మాతమ్మ పలికింది. ఏమమ్మా అమ్మ మాతమ్మ, ఈనాడు వరకైనా నా ఆవుల మంద వచ్చి మేపినందుకు నాకు ఒక ఎది పుల్లర పెట్టం అంటున్నావు. ఎది మందబత్తం వస్తా నాకు, మందబత్తం లేని మరి తూగబోము యాదవ రాజులము, నీకు 7 బొక్కల ధనము కాదు 14 బొక్కల ధనం వస్తుంది నాకు. ఈనాడు వరకు అయినా అమ్మవారు ఒక మాతమ్మ చూసింది, అమ్మో చిన్నవాడేం కాదు, రాజుకి యాదవ రాజు అంటే ఎడ్డివాడేం కాదు, ఈ హరి చేతులు ఒక రాగ బిల్లం పెట్టి ఓ చేత నాకిస్తానని అమ్మవారు ఒక మాత, ఓ చిన్నవాడ ఇక్కడ ఒక దగ్గర ఉన్నది ఎల్లమ్మ బండ, ఎల్లమ్మ బండ మీద ఆటలాడదు ముంగిరాల ఆటలు.

శివుని చిన్న బిడ్డ శివనల్లి మాతమ్మా వాడు యాసి గుడ్డి బాని యాసి అమ్మవారి దేవి లోకమహత అయ్యయ్యో ఎల మగం బండగాడికి ఉలరాదు ఉలవదేవి అక్కడ చోట ఉన్నది ఉలరాదు ఈనాడు వరకైనా అయ్యయ్యో ఎత్తిచ్చిన గుడారులు దింపించిండు బోయిలారా హవల మంద గోలు మంద మేపండి నేను మాతతోటి నేను ఏడు బొంగరాలు ఆటలాడతా నేను ఉండేటి అన్నాలు వండుకొని తినేటి ఒక బోయిలు తినండి వానికి సెలవిచ్చేవరకల్లా అక్కడ అమ్మవారు లోకమాత మాతమ్మ ఉలరాదు అయ్యయ్యో ఈనాడు వారి ఆటలాడటానికి సిద్ధంగా ఉన్నారు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 20 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, May 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: మీరింతవరకు శ్రీ ఊరా ఆయలమల్లు మరియు వారి బృందంచే యాదవ్ వలరాజ్ కథ మందు హెచ్చల కథ మొదటి భాగం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా డ్యూడ్ చిత్రం కోసం సాయి అభయంకర్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, రచన రామ్జోగయ్య శాస్త్రి.

వినండి. లిటిల్ హార్ట్స్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట, రచన కిట్టు విశ్వప్రగడ, సంగీతం సింజిత్ యరమల్లి.

0: కార్యక్రమంలో చివరిగా గుంటూరు కారం చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, రచన రామ్జోగేష్ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే.

0: చిత్రసీమ సినిగితలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత అంశం గురించి మహబూబ్ నగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ శక్తి పథకం గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారిత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి డి కళ్యాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం చిరంజీవి. 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో గౌరీ సరస్వతి గారిచే లలిత గీతాలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారి భక్తకుచేల హరికత. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.

ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో క్రోధం అంశం గురించి బి పూర్ణేందు శారద గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం, 6:35 పొలం పనులు, 7:00 రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించేవారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన తెలంగాణ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంశం గురించి ప్రవీణా జయరాజు గారితో పరిచయం, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మాలతి పద్మనాభరావు గారి గాత్రం, 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం, 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి అర్చనా రత్నం గారి గాత్రం, వాయిద్య సహకారం వయలిన్ శ్రీ టిఎస్ కౌండిన్య, మృదంగం శ్రీ ఆర్ శ్రీకాంత్, 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ విశ్వనాథ్ గారి గాత్రం, 12:10 యువవాణి కార్యక్రమం, 12:40 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు మరియు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం, 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం.

ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు కథ, మందు హెచ్చల కథ 2వ భాగం వినిపించేవారు శ్రీ ఊర ఆయలమల్లు మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్

డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చర్చక విషయ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:45 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 5:50. ఇలాకాయ్ ఖబరేన్ ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలకు గవర్నర్ దంపతులు హాజరయ్యారు. జై తెలంగాణ అనేది కేవలం నినాదం కాదని, అది ఆత్మగౌరవం, ఐక్యత, స్వీయ గుర్తింపు కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైందని ఆయన గుర్తు చేశారు. వేడుకల సందర్భంగా ఒగ్గుడోలు, బోనాలు, గుసాడి, కోలాటం, డప్పు, బంజారా కళాకారులు నిర్వహించిన పెరేడ్ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటింది. తెలంగాణ రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక తరుణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్తూ ప్రత్యేక రాష్ట్ర సాకారం కోసం అలుపెరగని పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. తెలంగాణలో న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా లాయర్లు ఎదురుచూస్తున్న తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల లాయర్లపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు. ఇకపై న్యాయవాదులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిర్ణయం పట్ల న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో పంటల వైవిధ్యతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశానికి హాజరై సలహాలు, అభిప్రాయాలు పంచుకునేందుకు ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులను పంపాలని సూచించారు. పేద ప్రజల సొంతంటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈవేళ నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు.

0: అంతకుముందు కాజీపేట మండలం న్యూ సాయంపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు గృహప్రవేశ కానుకలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా 677 మహిళా స్వయం సహాయక సంఘాలకు 57.38 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, వర్షాకాలం ప్రారంభం కానున్నందువల్ల వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచి పచ్చదనం రూపొందించేలాగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ్ మహాభియాన్ 2026 జిల్లా శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈరోజు ప్రారంభించారు. కార్యకర్తల్లో పార్టీ సిద్ధాంతాలు, సేవాభావం, ప్రజాసేవ పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారానే సమాజం అభివృద్ది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని కేటీఆర్ చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపారల్ పార్క్ మార్కెట్ యార్డులను జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆదేశ్ శ్రీనివాస్,
1: రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసేటువంటి క్రమంలో నిన్నటి రోజు వరకు 275,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేయడం జరిగింది. రైతు యొక్క ధాన్యాన్ని దిగుబడి పెరిగిన సందర్భంలో కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేయని చెప్పిన ఒక లక్ష్యంలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ కొనుగోలు అన్ని కూడా పూర్తి చేస్తున్నారు.
0: తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్లో రాష్ట అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ ఎండి వై నాగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ జెండా కోట్లాది మంది ఆత్మగౌరవ నినాదమని అన్నారు. ఆర్టీసీ రాష్ట ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలిచిందని, సిబ్బంది క్రమశిక్షణ వల్లే సంస్థ దేశంలోనే రోల్ మోడల్గా ఎదిగిందని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది. 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సింగరేణి గనుల వద్ద ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి శ్రీరాంపూర్ ఏరియాల్లో కార్మికులు గనుల వద్ద జాతీయ జెండాలు ఎగురవేశారు. మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,
2: తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావడంలో అమరవీరులతో పాటు సింగరేణి యొక్క ఎంప్లాయీస్ యొక్క పోరాటం చాలా ఉన్నదనేది గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రోజు మనము మన తెలంగాణని అభివృద్ధి చెందడంలో మన సింగరేణి పాత్ర ఎంతైనా ఉంది. సింగరేణి ద్వారా అప్పుడున్న టర్న్ ఓవర్ సుమారుగా 10,000 కోట్ల లోపులనే ఉండేది. ఇప్పుడు 35,000 కోట్ల ఎబో టర్న్ ఓవర్ తోని సింగరేణి మన రాష్ట్రంలోనే నెంబర్ 1 పబ్లిక్ సెక్టర్ గా ఎదుగుతుంది.
0: హైదరాబాద్ సింగరేణి భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మన్ ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే రాష్ట్రానికి మనమిచ్చే గౌరవమని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ సందనం స్వీకరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బిర్లా ఇలయ్య అన్నారు. జనగామ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 62 ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా, ఎమ్మెల్యే కడియం శ్రీహర్తో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. అభివృద్ది సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకెడుతోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాలరావు అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని మాదక ద్రవ్యరహితంగా నగరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. శంషాబాద్ రాజేంద్రనగర్ జోన్ల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగదారులు, పెడ్లర్లు, 100 మందికి ప్రత్యేక కౌన్సిలింగ్ పునరావృతం.

ఆవాస సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. హైదరాబాద్ హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి పేరిట ఈ వస్త్ర ప్రదర్శన ఏర్పాటవుతుంది. విశేషాలు మరొకసారి. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకో నరేంద్రదత్త సేమవాలః. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే, అపి చ వాస్తవిక వికాసః తదైవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన ఆర్థికేన శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగతమాసె 23.20 అర్బుద రూప్యకాణాం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. కేంద్ర సర్వకారేణ ఆవృజన నియమే నిర్గతాయాః అధిసూచనాయాః అనుసారం అధునా 80+100 దినాని యావత్ ఆగమ్యమానాః వైదేశికాః యది స్వకీయం ప్రవాస సమయం వర్ధయితుమిచ్చంతి తర్హి తేభ్యః ఆవృజనావధే సమాప్తిపూర్వం ఏవ పంజీకరణం అనివార్యమస్తి. భారతస్య ముఖ్య న్యాయాధీశః న్యాయమూర్తిః సూర్యకాంతః ఇత్యసౌ అద్య సర్వోచ్చన్యాయాలయస్య 5 న్యాయాధీశేభ్యః పదస్య శపథవచనం ప్రాయచ్ఛత్. సర్వోచ్చ న్యాయాలయ న్యాయాధీశానాం సంఖ్యా సమేధ్య 38 సంజాతా. అపి చ విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జర్మనీ దేశస్య థురింగియా ఇత్యస్య మంత్రి రాష్ట్రపతి చ మారియో వోగ్ట్ ఇత్యసౌ చ అద్య నవదిల్ల్యాం క్వాంటమ్ సంచారస్య ఫోటోనిక్స్ ఇత్యస్య ఉద్యోగ నేతృత్వభూతస్య డీప్టెక్ సహయోగస్య చ విషయే చర్చితవంతౌ. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే, శిక్షా ఇవ జనాన్ ఆత్మనిర్భరం జాగరూకః సక్షమశ్చ కారయతి. అద్య నవదిల్ల్యాం అసౌ జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మినవసరే సా ప్రోక్తవతీ యత్ వాస్తవిక వికాసః తదైవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన ఆర్థికేన శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి.
1: జుబా హమే రాష్ట్ర కి శక్తి ఆశా ఔర్ ఉజ్జ్వల భవిష్య కి ప్రతీక హై. మేరీ సభీ జుబాఓం విశేషకర్ జనజాతీయ సముదాయ కి జుబాఓం సే అనురోధ హై కి ఉన్హే ఆప్నే జోడో ఔర్ ఆప్నే లోగోం కో నహీ భూల్నా చాహియే. జుబా శక్తి విరాసత్ పర్ గర్వ కర్తే హుయే ఆధునిక శిక్షా ఔర్ టెక్నికో కే బల్ పర్ ఆగే బఢే తబ్ సశక్త సమృద్ధ ఔర్ ఆత్మనిర్భర భారత్ కా నిర్మాణ హోగా.
0: సా రేఖాంకితవతీ యత్ సర్వకారస్య ఛాత్రవృత్తి యోజనయా జనజాతివర్గేభ్య ఉచ్చశిక్షాయాః అవసరాణాం చ ఆదానేన ప్రదానేన తేషాం జీవనం పరివర్తితం. ద్రౌపదీ ముర్ముమువర్యా అకథయత్ యత్ భారతే ప్రతిభాసంపన్నానాం నైయున్యం న అస్తి, అపి తు తేషాం అభిజ్ఞానం పోషణం తేభ్య ఉచిత మార్గదర్శన ప్రదానం చ ఆవశ్యకమస్తి.
1: భారత సర్కార్ జనజాతీయ సముదాయ కే జుబాఓంకు ఆగే బఢానే కే లియే అనేక యోజనాఓ కే మాధ్యమ సే నిరంతర ప్రయాస కర రహే హై. ఛాత్రవృత్తి యోజనా కేవల ఆర్థిక సహాయతా నహీ హై, యే జుబాఓం కే సపనో కో పంఖ దేనే కా మాధ్యమ హై. యే ఉన్ యువాఓం కే జీవన్ మే నయీ సంభావనాఓ కా ద్వార ఖల్తీ హై, జిన్ మే ప్రతిభా తో హోతీ హీ హై పరంతు సంసాధనో కా అభావ్ ఉన్హే ఆగే బఢతే రోక్తా థా. లేకిన్ ముజే యే జానకార్ ప్రసన్నతా హుయే కి అప్నే సే అనేక యువాఓం నే విభిన్న
0: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగతమాసె 23.20 అర్బుద రూప్యకాణాం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. విత్తీయ సేవా విభాగః సార్వజనిక సందేశ మాధ్యమే లిఖితే సందేశే డిజిటల్ ఇతి రూపేణ ధనాదాన ప్రదానం స్వీకర్తుం నాగరికాన్ ప్రతి ఆభారం వ్యక్తీకృతవాన్. అవధేయం యత్ యూపీఐ

0: ప్రదేశ్ తెలంగాణా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రభృతిషు క్షేత్రేషు తీవ్ర ఝంజావాతేన సహ గర్జనస్య విద్యుత్ తరంగ చమత్కృతస్య చ సంభావనా వర్తతే. తమిళనాడు కేరళ రాజ్యయోః అగస్త్య మలాయి పారిస్థితిక పరిదృశ్యం ఇత్యస్య సంరక్షిత క్షేత్రేషు అతిక్రమణం అధికృత్య గంభీర సంజ్ఞానం అంగీకురవన్ సర్వోచ్చ న్యాయాలయః ఏకాం సమయబద్ధ అతిక్రమణ ముక్తి యోజనాం నిర్మాతుం తాం చ ప్రాథమికాధార రూపేణ ప్రతిష్టాపయితుం చ నిర్దేశం ప్రాయచ్ఛత్. సర్వోచ్చ న్యాయాలయః అతిక్రమణం కురువంతః సర్వాన్ అష్టాదశాధికైకశతం సేవానివృత్తాన్ సర్వకారీయ కర్మచారిణః విరుద్ధ్య అనుశాసనాత్మకం వైధానికం చ కార్యాచరణం ప్రవర్తయితుం ఆదేశం ప్రాయచ్ఛత్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: హలో లిజనర్స్, వీ నౌ బ్రింగ్ యూ ఏ లెసన్ ఫ్రమ్ ఫిజిక్స్ ఫర్ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ద టైటిల్ ఈస్ ఫెర్రో ఎలక్ట్రిక్స్. ప్రొఫెసర్ కె జ్ఞానప్రసూన విల్ ప్రెజెంట్ ద లెసన్.
4: హలో స్టూడెంట్స్, టుడే వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫెర్రో ఎలక్ట్రిక్స్. ఏ క్రిస్టల్ ఈస్ సెట్ టు బి ఫెర్రో ఎలక్ట్రిక్ ఇఫ్ ఇట్ ఎగ్జిబిట్స్ ఎ స్పాంటేనియస్ పోలరైజేషన్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎన్ అప్లైడ్ ఫీల్డ్. సబ్స్టెన్స్ లైక్ రోషెలీ సాల్ట్, పొటాషియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్, బేరియం టైటనేట్ ఆర్ టిపికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెర్రో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్. This is only necessary but not a sufficient condition for ferroelectricity. Ferroelectric crystals also lack an inversion center. If the center of positive charge of the molecule does not coincide with the center of the negative charge, the molecular crystal is said to have lack of inversion center. When isotropic stress is applied to crystals, atoms will be symmetrically displaced with respect to the center of symmetry. Such a crystal cannot be ferroelectric. Diamond structure in the cubic system is an example. In diamond structure, for every atom, there is always another atom oppositely situated. We know that ferromagnetic materials exhibit hysteresis. In a similar way, some dielectric materials below certain temperature spontaneously acquire an electric dipole moment. By analogy with the magnetic case, these materials are called ferroelectrics. Like ferromagnets, these crystals exhibit a hysteresis curve between polarization versus electric field. The hysteresis loop of a ferroelectric material changes its shape as the temperature is increased. The height and width decreases with increase of temperature. At certain temperature, known as ferroelectric Curie temperature, the loop becomes a line and the ferroelectric behavior of the material disappears and becomes paraelectric. In ferroelectrics, polarization from permanent dipoles depends on the temperature. When the temperature is increased, thermal motion of atoms increases. This destroys the orientation of dipoles and the crystal is no longer ferroelectric. The crystal is said to be paraelectric. This state is similar to the ferromagnetic to paramagnetic transition of crystals. The transition temperature is usually called the Curie point. The dielectric constant of ferroelectric crystal increases enormously at the Curie point. The temperature dependence of dielectric constant in such materials is similar to the magnetic susceptibility dependence on temperature in ferromagnetic materials. Below the transition temperature, ferroelectric crystals usually consist of multiple domains. Each individual domain is spontaneously polarized in a specific direction. However, the directions of polarization of neighboring domains are not parallel. This reduces the depolarizing field and stabilizes the crystal. This energy is stored in the domain walls and an equilibrium condition is reached between the number and size of the domains

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు,

0: విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట. జీవితం ఒక కురుక్షేత్రం అన్నది నిజం. అందుకే మనమందరం అవుదాం ఏకలవ్యులం.
1: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి సినిగితం విందాం. ఓకే బంగారం చిత్రం కోసం దర్శన పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఏఆర్ రెహమాన్.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు, కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క, మోడెం, తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యమవుతాయి. లోపము కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనపడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు 1 ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తొలుసు పురుగు ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్

6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్నజీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్లుగా పెట్టి 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని ముఖ్యంగా బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండామితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటి పారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30 నుండి 40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300 నుండి 450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలిదశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదల వరకు కోసి కుప్పగా వేసుకుని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా, పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము ధూళి తాలు గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.

0: చికిత్సా విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి సినిగితం విందాం. వి చిత్రం కోసం అమిత్ త్రివేది, సాషా తిరుపతి పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఎస్ఎస్ తమన్.

0: సినీ గీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
2: जुबा हमारी राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े, तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
1: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్ట్రపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీ అమిత్ షానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 90% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
3: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary.

0: which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects of
1: జమ్మూ కశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంతృప్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026ను నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్

0: అప్పీల్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న శ్రద్ద ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ రెండవ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత అంశం గురించి మహబూబ్ నగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
6: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
8: మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మనకు నీటి సదుపాయం, నీటి పారుదల వసతి కూడా మన రాష్ట్రమంతా మనకు ఇది ప్రారంభమైంది. ఇటువంటి సందర్భంలో రైతులందరూ కూడా చక్కటి పంటలు పండించడం కోసం ముందుకొస్తున్నారు. ముఖ్యంగా అయితే వరి ప్రధానమైన పంటగా పండిస్తున్నారు. సరే, ఏ పంట అయినా కానీ చక్కగా పంటలు పండించాలంటే మన నేలను చక్కగా ఆరోగ్యంగా చూసుకోవాలి. ఈ ఆరోగ్యంగా లేని నేలలను ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే ప్రధానంగా మనకు భూసార పరీక్ష అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ భూసార పరీక్ష ఆవశ్యకత గురించి విపులంగా మనం తెలుసుకోవడం కోసం మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణ్ గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక వారిని ఆహ్వానిస్తాను. నమస్కారం అండి కళ్యాణి గారు.
9: నమస్కారం సార్.
8: కళ్యాణి గారు, వేసవి కాలం వచ్చిందంటే పంటలన్నీ కోత కంప్లీట్ అయింటది, పంటలన్నీ కోత కోసుకొని ఉంటారు. ఈ సందర్భంలో వేసవి కాలంలో చేయవలసిన పనులు ముఖ్యంగా దుక్కి దున్నడం ఇటువంటి ప్రారంభిస్తుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక కొన్ని సంవత్సరాలుగా భూసార పరీక్ష కంపల్సరీ చేసుకోవాలా, భూసార పరీక్ష చేసుకుని చక్కటి పంటను పండించుకోవాలని ప్రముఖమైన పాత్ర వహిస్తుందని కూడా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సందర్భంలో ఈ భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి, ఈ అవసరం ఏంటి, మన రైతు సోదరులకు ముందుగా తెలియచేయండి.
9: అయితే భూసార పరీక్ష అనేది చాలా ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి అంశం అండి. మనం ఏ పంట పండించుకోవాలన్నా మొదటగా నేల ఆరోగ్యం అనేది చాలా అవసరం. నేల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించాలి అంటే మనం తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఎలా అయితే ఒక మనిషి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి మనము బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఆ పరిశోధనల ద్వారా తెలుసుకుంటాం, పరీక్షల ద్వారా తెలుసుకుంటామో, అదేవిధంగా నేలకు కూడా ఈ భూసార పరీక్షలు అనేవి చాలా అవసరము. భూసార పరీక్షల ద్వారా మనము దాంట్లో ఉదజని సూచి, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరము, పొటాషియము మరియు సూక్ష్మ పోషకాలు ఎంత ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. సో దీనివల్ల ఏమిటంటే నేల యొక్క ఆరోగ్యం తెలుస్తుంది మనకి, అంటే పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి అనేది తెలుస్తుంది. అలాగే పిహెచ్ అన్నాం, ఉదజని అన్నాం కదా, ఉదజని సూచిక అనేది మరియు లవణ సూచిక అనేవి నేల యొక్క సమస్యలను తెలియజేస్తుంది. అంటే అది సమస్యాత్మక నేలనా, మంచి

0: గానే ఉందా అనే విషయాన్ని తెలుస్తుంది. అంటే మనం చౌడు గురించి మాట్లాడుకుంటాం కదా, చౌడు నేలలు అయినట్లయితే మనకి ఉద్యని సూచిలో తేడాలు కనిపిస్తాయి అన్నమాట. 7.5 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది, లవణ సూచికల్లో కూడా ఎక్కువగా నమోదవడం జరుగుతుంది. ఆ రకంగా మనము చౌడు నేలలు ఉన్నట్లయితే గుర్తించవచ్చు. సో ఇంకా ఇదే కాకుండా నేల ఆరోగ్యాన్ని బట్టి మనము ఏ రకమైనటువంటి పంటలు వేసుకోవచ్చు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు అనేది తెలుసుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా వినాలనిపిస్తుంది మాకు కూడా. అయితే ఈ భూసార పరీక్ష చేయడానికి ఈ మట్టి నమూనా కూడా ప్రముఖమైన పాత్ర వహిస్తుందంటారు. ఈ మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, ఏ విధంగా ఈ పరిశోధన ప్రయోగశాలలకు మనం పంపించాలి, ముందుగా చెప్పండి.
0: మట్టి పరీక్షలు చేయించుకోవాలి అంటే ఈ వేసవి అనేది దానికి సరైన సమయము. ఎటువంటి పంట లేనటువంటి సమయంలో మనము నమూనాలను సేకరించినట్లయితే ఫలితాలు చాలా కరెక్ట్గా వస్తాయి. కాబట్టి ఈ వేసవి సమయంలో పొలంలో ఒక 2 నుంచి 2.5 ఎకరాల వరకు ఒక నమూనాను సేకరించవచ్చు. ఒకవేళ మనకున్నటువంటి పొలంలో 2 రకాలైనటువంటి నేలలు, అంటే నల్ల భూమి కొంతమందికి మరియు ఎరుపు రంగులో మట్టి ఉన్నప్పుడు, లేదంటే చౌడు తత్వం ఉన్నప్పుడు, అలా వివిధ రకాలుగా ఉన్నప్పుడు ఒక్కో రకానికి ఒక మట్టి నమూనాను సేకరించాల్సి ఉంటుంది. మట్టి నమూనా సేకరించేటప్పుడు ముందుగా ఏ పొలంలో అయితే మనం మట్టి నమూనాను సేకరిస్తామో దాంట్లో 8 నుంచి 10 స్థలాల్లో మట్టి నమూనాను సేకరించాలి. అది కూడా ర్యాండమైజ్డ్ మెథడ్, అంటే అక్కడక్కడ పొలంలో ఒక పద్ధతిగా కాకుండా క్రిస్ క్రాస్ గా అక్కడక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. పొలం గట్లకి దూరంగా రోడ్డు పక్కన కాకుండా, చెట్ల నీడల్లో కాకుండా, మరియు ఈ ఎరువుల దిబ్బలు అలాంటివి ఏమైనా ఉంటే వాటి దగ్గర కూడా మనం నమూనాలు సేకరించకూడదు. అలా పంట ఉన్న సమయంలో సేకరించకూడదు. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు వహించి ఒక 8 నుంచి 10 దగ్గరలో మనం వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతుకు పార సహాయంతో చెక్కాలి. చెక్కి తీసుకుని ఇలా 8 నుంచి 10 స్థానాల్లో తీసుకున్నటువంటి మట్టిని ఒక దగ్గర పరుచుకున్నట్లయితే, ఒక బస్తా పైన, లేదంటే ఒక టార్పలిన్ షీట్ పైన, లేదంటే నీట్గా చదునుగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో దాన్ని పరుచుకొని చతురస్రాకారంగా కానీ గుండ్రంగా కానీ పరుచుకోవాలి. దాంట్లో ఏవైనా కర్ర పుల్లలు కానీ ఎండిన ఆకులు కానీ అలాంటివి ఉన్నట్లయితే అన్నిటినీ కూడా తీసివేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ చదునుగా పరుచుకున్నటువంటి మట్టిని 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ 4 భాగాల్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి 2 భాగాలను తీసివేయాలి. దానికి వ్యతిరేకంగా ఉన్న ఇంకో 2 భాగాలను కలిపి మళ్ళీ ఇదే విధంగా చతురస్రాకారంగా గాని గుండ్రంగా గాని చేసుకుని 4 భాగాలుగా చేసి, ఈసారి మొదటిసారి తీసుకున్న దానికి ఆపోజిట్ లో ఆ శాంపిల్ ఆ భాగాలను బయటకు తీసివేసి ఈ రకంగా రిపీటెడ్ గా ఒక 1/2 కిలో వచ్చే వరకు మనం చేయాల్సి ఉంటుంది. దీన్ని క్వార్టరింగ్ మెథడ్ అంటాం. సో ఈ క్వార్టరింగ్ చేసి మనం ఒక 1/2 కిలో శాంపిల్ వచ్చేలాగా తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న నేల అంతటికి సరిపోయేటువంటి కరెక్ట్ గా నమూనాను సేకరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రకంగా తీసుకున్నటువంటి శాంపిల్ ను లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: లేబులింగ్ అంటే మీరు ఏమేమి ఆ లేబుల్ మీద మనం రాయాల్సి ఉంటుంది, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ వివరాలు?
0: ఓకే, లేబులింగ్ అనగా మనము ఈ శాంపిల్ తీసుకున్నటువంటి కవర్ లోపల మరియు బయట కూడా లేబుల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో రైతు యొక్క పేరు, తండ్రి పేరు, సర్వే నెంబరు, వారు వేసినటువంటి పంట, గత సంవత్సరంలో వేసినటువంటి పంట, తర్వాత వేయబోయే పంట, ఎటువంటి ఎరువులను వినియోగించారు మరియు ఎలాంటి నీటి సౌకర్యం ఉంది, ఇలాంటివన్నీ కూడా దాంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో లోపల మనం ఏదైతే లేబుల్ వేస్తామో అది పెన్సిల్ సహాయంతోనే రాయవలసి ఉంటుంది. రాసి ఆ కవర్ లో వేసి కవర్ పైన కూడా మీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
1: ఇలాగా ప్యాక్ చేసి తర్వాత ప్రయోగశాలలకు పంపించాల్సి ఉంటుంది.
0: ఈ రకంగా నమోదు చేసిన తర్వాత వీటిని ప్రయోగశాలలకు పంపించినట్లయితే అక్కడ మనకు కావలసినటువంటి పరీక్షలన్నీ కూడా, అంటే ఉదజని సూచి తీసుకోవచ్చు, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ పోషకాల వివరాలన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది,
1: వారు తెలియజేస్తారు. అయితే మీరు ఈ విధంగా ఈ మట్టి నమూనాను పంపించినటువంటి సందర్భంలో ప్రయోగశాలలో వాళ్ళు పరీక్షించి ఒక పట్టిక లాగా ఏదో తయారు చేస్తారంటారు కదా, ఆ పట్టిక ఏమేమి వివరాలు ఉంటాయి, ఆ వివరాలు ఏ విధంగా ఉంటాయి, ఒకసారి రైతులకు అవగాహన కోసం తెలియజేయండి.
0: మనం ఈ భూసార పరీక్ష చేయించుకున్న పరీక్ష పత్రాలను విశ్లేషించినట్లయితే దాంట్లో పిహెచ్ అంటే ఉదజని సూచి అనేది 6.5 నుంచి 7.5గా ఉన్నట్లయితే ఆ నేలలను తటస్థ నేలలుగా చెప్పవచ్చు. ఇటువంటి నేలల్లో మనకు పోషకాలన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఒకవేళ

0: 6.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని ఆమ్ల గుణమున్నటువంటి నేలగా చెప్తాము. ఇలాంటి నేలలు మన దగ్గర అంటే మన తెలంగాణ ప్రాంతంలో లేవు, కాబట్టి మనకి దీని గురించి ప్రాబ్లం లేదు. సో 7.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నేలలను క్షార నేలలుగా చెప్తాము. అదేవిధంగా లవణ సూచిక, ఈ లవణ సూచిక 4 కంటే తక్కువగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి సమస్య ఉండదు. 4 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లవణాల శాతం ఎక్కువగా ఉన్నట్లు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ కర్బనం విషయానికి వస్తే, సేంద్రియ కర్బనము 0.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టు అభివర్ణిస్తాము. సో మన తెలంగాణ తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చాలా వరకు నేలల్లో ఈ సేంద్రియ కర్బనము రాను రాను తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం మన నేలల్లో ఇది 0.3గా ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా రసాయనాలను వాడడము, సేంద్రియ వాడకం చాలా వరకు తగ్గించాం కాబట్టి నేలలో సేంద్రియ కర్బనం శాతం రాను రాను తగ్గుతూ ఇది 0.3గా నమోదవుతూ ఉంది. కరెక్ట్ మోతాదు వచ్చేసి 0.5 నుంచి 1గా ఉంటే దాన్ని మధ్యస్థం అంటాం, 1 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్తాము. అదేవిధంగా నత్రజని విషయానికి వచ్చినట్లయితే ఇది 280 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువగా సూచించినట్లు, 560 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తాము. మరియు భాస్వరం విషయానికి వచ్చినట్లయితే 10 నుంచి 25 కిలోలు ఒక హెక్టార్ కి దీని యొక్క రేంజ్ గా తీసుకుంటాం అన్నమాట. 10 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువ ఉన్నట్లుగా, అదేవిధంగా 25 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా తీసుకుంటాము. అదేవిధంగా పొటాషియం విషయానికి వచ్చినట్లయితే అది కూడా అంతే, 288 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టుగా అభివర్ణిస్తాము, 560 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్టుగా అభివర్ణించడం జరుగుతుంది. ఈ రకంగా మనం గనక నత్రజని, భాస్వరము, పొటాషియము తక్కువగా నమోదైనప్పుడు ఆ నేలల్లో మనం వేసుకునే పంటకి 25% అధికంగా ఈ ఎరువులను పెంచి వేయాల్సిన అవసరం ఉంది. మధ్యస్థంగా వచ్చినప్పుడు మనకు రికమెండెడ్ డోస్ లో ఫర్టిలైజర్స్ వేసుకుంటాం. ఒకవేళ ఎక్కువగా సూచించినట్లయితే ఆ ఎరువుని ఒక 25% తగ్గించుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనము పంటలకు ఎరువులు వేసుకునేటప్పుడు భూసార పరీక్షలు చేయించుకొని దాంట్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా విశ్లేషించుకొని ఎరువులు వాడడం వల్ల అధికంగా రసాయనాలను వేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల కాలుష్యం తగ్గుతుంది, మరియు ఈ అధిక ఎరువులు వేయడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. సో ఇది గమనించుకొని రైతులు ఎరువులు వాడాల్సిందిగా మనవి.
1: విజ్ఞప్తి చేస్తున్నారు, ఒక శాస్త్రవేత్తగా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కళ్యాణి గారు, మీరు చెప్తూ ఉంటే చాలా చక్కగా మీరు ఒక సూచిక ప్రకారం మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే రైతు సోదరులు కృషి విజ్ఞాన కేంద్రానికి వస్తూ ఉంటారు రైతులు, ఇటువంటి సందర్భంలో మీరు వాళ్ళు బంటి నమూనా పరీక్షలు తీసుకుని వచ్చినప్పుడు మీరు ఇటువంటివన్నీ సాధారణంగా తెలియజేస్తూ ఉంటారా? మరి తెలియజేస్తే రైతులు కూడా మీ అనుభవంలో పాటిస్తున్నారా? మీ ప్రాంతంలో ఎటువంటి అవగాహన చర్యలు చేపడుతున్నారు? రైతులకు ఏ విధంగా అవగాహన మీరు కల్పిస్తున్నారు? అటువంటి విజయవంతమైన కథనాలుంటే ఒకసారి మాకు రైతు సోదరులందరికీ తెలియచేయండి.
0: చాలా వరకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చిందండి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల ఉన్నటువంటి లాభాలను వారు గమనించారు. రైతులు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు, వాళ్ళ మట్టి నమూనాలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో మేము దాన్ని విశ్లేషించి చెప్పినప్పుడు వారు దాన్ని పాటిస్తున్నారు. ఈ రకంగా పాటించి చాలా మంది రైతులు వారి పొలాల్లో తక్కువ రసాయనాలతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించడం జరిగింది. ముఖ్యంగా పంట తోటలకు సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళది లాంగ్ డ్యూరేషన్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ భూసార పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని మేము సూచిస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి రైతులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం మాటలు వింటున్నాం, చేస్తూ ఉన్నారు రైతులు కొందరు. మరి ఇటువంటి సందర్భంలో మీరు సేంద్రియ కర్బనం కూడా తక్కువగా ఉంది అని కూడా సూచిస్తున్నారు మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో. ఇటువంటి సందర్భంలో సేంద్రియ కర్బనము పెంచుకోవాలంటే ఈ సేంద్రియ ఎరువులు వాడాల్సిన అవసరం ఉందా? మీరు ఏ విధంగా రైతు సోదరులకు రికమెండ్ చేస్తున్నారు? ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా కాస్త ఈ భూమి సారవంతం చేసుకునే అవకాశం ఉందా? ఈ వివరాలు కూడా ఒకసారి మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: తప్పకుండా అండి. ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అంటే నేల ఆరోగ్య పరిరక్షణ. సో దీనిలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనకున్న ఏకైక మార్గం సేంద్రియ ఎరువులను వినియోగించుకోవడం. ఈ సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే మనం నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచి తద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుకోవచ్చు. ఈ సూక్ష్మజీవులు అనేవి సేంద్రియ కర్బనం పైన వాటిని ఆహారంగా

0: తీసుకుంటూ వాటిని చివికి లేదా కుళ్ళింపజేసి పోషకాలను విడుదల చేయడం జరుగుతుంది. సో తద్వారా పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయి. కాబట్టి సేంద్రియాలను ఖచ్చితంగా వాడాలి. సేంద్రియాలు వాడకుండా ఓన్లీ రసాయనాలు వేయడం వల్ల మనము ఆహారం తీసుకోకుండా మందులు మీద మనిషిని బతికించినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా సీజన్లో పంట వేసే ముందు సేంద్రియ పదార్థాలైనటువంటి FIM అంటే ఫార్మ్యార్డ్ మెన్యూర్ అంటే పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ లాంటివి వినియోగించాలి. సో ఇప్పుడు మన దగ్గర పశువుల సంతతి తక్కువగా ఉంది కాబట్టి పచ్చి రొట్టె పైర్లు దీనికి చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. సో పచ్చి రొట్టె పంటల విషయానికి వస్తే జనుము కానీ జీలుగ పిల్లి పెసర లాంటి పంటల్ని మనము వేసవిలో వేసుకొని 45 రోజులు పుష్పదశకు వచ్చిన తర్వాత వాటిని అదే నేలలో కలియదున్నాలి. ఈ రకంగా చేయడం వల్ల నేలకు కావాల్సినటువంటి సేంద్రియం అనేది యాడ్ అవుతుంది. ఇదే కాకుండా మనకి కొన్ని పొలం గట్ల మీద కానీ దగ్గరలో ఉన్న అడవుల్లో ఉండేటువంటి వేప, గ్లైరిసీడియా గాని, కానుగ, జిల్లేడు వంటి ఆకులను గాని లేత కొమ్మలను గాని తీసుకొచ్చి నేలలో కలియదున్నడం వల్ల కూడా సేంద్రియం అనేది పెరుగుతుంది నేలల్లో. ఈ రకంగా మనము వివిధ రకాలైనటువంటి సేంద్రియాలను వాడి నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవచ్చు.
1: అయితే మన పూర్వీకులు సమీకృత వ్యవసాయం చేసేవారు, అంటే పాడి పంట, అంటే పాడి ఉండేది పంట ఉండేది సందర్భంలో. ఈ సమీకృత వ్యవసాయంలో రకరకాల పశువులను పెంచడం, అంటే గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్లు, పందులు ఇటువంటి జంతువులను పెంచి వాటి యొక్క పేడ పెంటని మురుగబెట్టి తర్వాత పొలాలకు అందించేవారు. ఆ విధంగా సేంద్రియ ఎరువులను వాడడం వల్ల సేంద్రియ కర్బనం పెరుగుతూ మంచి పంటలు ఇచ్చేటివి, సారవంతమైనటువంటి నేలలు తయారయ్యేటివి అప్పట్లో. మరి ఇటువంటి ఈ సమీకృత వ్యవసాయానికి ఏమైనా ప్రభుత్వం గాను ప్రోత్సహిస్తుందా, లేదంటే సమీకృత వ్యవసాయం చేయమని మీరు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో, ఎందుకంటే వ్యవసాయ సదస్సులు జరుగుతుంటాయి, రైతులు వస్తుంటారు, ఇటువంటి సందర్భంలో మీరు ఏమైనా వాళ్ళను ప్రేరేపించి చక్కగా ఈ యొక్క ఆవులను, గేదెలు పెంచమని మనం రికమెండ్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన యొక్క పశు సంపద కూడా కనుమరుగవుతుంది, తక్కువగా అవుతుంది ఖర్చు అని, మనుషులు ఖర్చు ఎక్కువైతుంది, కష్టం ఎక్కువైతుందని. మరి ఏ విధంగా మీరు రికమెండ్ చేస్తున్నారు ఈ యొక్క పశువులు పెంచుకోవాలని, మీరు ఏమైనా తెలియజేస్తున్నారా? ప్రభుత్వం కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నా ఉంటే ఒకవేళ ఆ వివరాలుంటే తెలియచేయండి.
0: చాలా మటుకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చింది. సేంద్రియాలను వాడాలి అంటే సేంద్రియ వ్యవసాయము, సహజ వ్యవసాయం చేయడం వల్ల నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది అనే అవగాహన చాలా మంది రైతులకి ఉంది. మనం ఖచ్చితంగా సేంద్రియాలను వాడాలి అంటే పాడి ఉండాల్సిందే. పంటతో పాటు పాడి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం సేంద్రియ ఎరువులు అనేది ఖచ్చితంగా మనం పశువుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను సేంద్రియాలుగా వాడుకొని పంటకు వేయడం జరుగుతుంది. పంటలో వచ్చేటువంటి మిగులు లేదా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో గడ్డిని, వాటిని మనం పశువులకు మేతగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే వృధాని తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా చేయడం వల్ల ఖచ్చితంగా లాభాల బాట పడతాము అని చాలా మంది రైతులు అవగాహనలోకి వచ్చారు. ఇప్పుడు సేంద్రియ లేదా సహజ వ్యవసాయానికి సంబంధించి చాలా మటుకు FPOలు కూడా తయారవుతున్నాయి. వారు అందరూ ఇంటిగ్రేటెడ్ గా అంటే కలిసికట్టుగా ఉండి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీలను వినియోగించుకొని ఈ సమగ్ర వ్యవసాయము, సహజ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మనకి వివిధ రకాలైనటువంటి సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి.
1: చాలా చక్కటి వివరాలు. భూసార పరీక్షను చేసుకుని ఏ విధంగా సేంద్రియ కర్బనాన్ని, సేంద్రియ ఎరువులు మనం భూమికి అందించి చక్కటి పంటలు పండించుకోవచ్చన్న వివరాలు అందించారు డాక్టర్ కె కళ్యాణి గారు. ధన్యవాదాలు.
2: మీరింతవరకు అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత అంశం గురించి మహబూబ్ నగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక

0: రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక పాట.

0: పాట విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
5: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ

0: విధంగా దాని ప్రయోజనాలు ఉంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
1: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్చ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్చ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్ట్రిక్ట్ హఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది, అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
1: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
1: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
0: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా అంటే ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
0: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
1: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు RCTI ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ NGOs నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
0: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
1: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక NGO సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
0: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం. పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటివి వెళ్లడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది?
1: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి. మహిళల కోసం ప్రత్యేకంగా

0: ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆడపిల్లలను పుట్టదిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేసాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేసామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్లో చేసాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్ బయటకు తీసుకురావడం జరిగింది. కొన్ని యాక్టివిటీస్ తోటి ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
1: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్కి వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళకి కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డీవీ యాక్ట్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము. అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి. అండ్ బీబీబీపీ లో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా, ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా స్వధార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: ప్రస్తుతానికి స్వధార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటీషియన్ ఒకటి అండి. రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కొని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేం చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్. బేటీ బచావో బేటీ పడావో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తరువాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేము ఏం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం కానీ వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఇంటర్సెక్టోర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 GPA వచ్చినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము DPO పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు

0: బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినట్టు వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది. మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు, పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: ఇప్పుడు మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు. మీరు మన జిల్లా వారికి కావచ్చు, లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది. లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హరాస్మెంట్ ఉమెనేట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్సే తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము. జిల్లా స్థాయిలో ఉంది, మీ కంపెనీలో గానీ మీ ఆఫీస్ లో గానీ ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి. మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళా సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నానురా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య సాధికారతకు శక్తివంతమైన సాధనమని, అది వ్యక్తులను స్వయం సమృద్ధితో చైతన్యవంతులుగా సమర్థులుగా తీర్చిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం గిరిజన లబ్ధిదారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్లోని పెరట్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నం అన్నారు. సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లోని లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరిగిన అవతరణ దినోత్సవంలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్ను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. 2025 జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఇమిగ్రేషన్, విదేశీయుల నిబంధనలకు కేంద్రం సవరణలు నోటిఫై చేసింది. దీని ప్రకారం భారతదేశంలో 180 రోజుల వరకు ఉండేందుకు వచ్చిన విదేశీయులు దేశంలో తమ బసను పొడిగించుకోవాలనుకుంటే వారి వీసా గడువు ముగికి ముందే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రోత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో హైటెక్స్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేరుదీపక్, శ్రీ కొండా వెంకటరమణ.
1: పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు ఈరోజు. తెలంగాణ చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శ్రోతలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉదయం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం పుట్టుక కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్థానిక గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్, రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు స్వాగతించగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జాతీయ పతాక ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో పరేడ్ కమాండర్ మనీషా నెహ్రా ఐపీఎస్ పోలీస్ కవాతును ఘనంగా ప్రారంభించారు. మార్చ్ పాస్ట్ పోలీస్ కవాతు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి దాశరథి మాటలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భమే ఈరోజు అని ఆయన అన్నారు.
2: జై తెలంగాణ. తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు, మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ

సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2. మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరవలేనిది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ, కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు, ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యంతో రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాదు నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు కూలీలే సారథులు. దీనికోసం ఈ విజన్ డాక్యుమెంటులో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్గా అభివర్ణించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళిక ఉంటుంది. అగ్రికల్చరల్ ఇకోసిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి నైసర్గిక

నైసర్గిక స్వరూపం, అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికే చాటి చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రైతుల

0: అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రైతుల కార్య సాధకులు కావాలంటే అప్పు లేని పరిస్థితి ఉండాలి. అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. 20,616 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసి 25 లక్షల పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్తు పంపు సెట్లకు సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2.5 ఏళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి 1,56,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటికే 27,529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. మిత్రులారా, రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని, రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిన ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశంలో యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% నమోదైందని తెలియజెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
1: అనంతరం తెలంగాణలో ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలని, ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలని అన్నారు. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని, కనుకనే విద్యారంగ అభివృద్ధిని స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
0: తెలంగాణ శక్తి స్త్రీ శక్తి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ఆర్థిక సాధికారితలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొదుపు నుంచి పారిశ్రామికత వరకు తమ శక్తిని చాటి చెబుతుంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజ్ స్త్రీనిధి ద్వారా ఈ సంఘాలకు 100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు 0% వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 5 లక్షల రుణ పరిమితిని 10 లక్షలకు పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు, పెట్రోల్ బంకులను మహిళలను నేడు యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 1,000 బస్సులకు వాళ్ళు ఓనర్. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్లు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకే రోజున 8,000 స్త్రీశక్తి భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేపట్టడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, యూనిఫామ్ కుట్టుకూలీ మహిళా సంఘాలకు అప్పగించాం. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్మడానికి స్టాళ్లు ఏర్పాటు చేశాం. తెలంగాణ మహిళ దేశ పారిశ్రామిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఎంతో దూరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం కల. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటేనే పోరాటం. తెలంగాణ పోరాటంలో ముందు భాగాన నిలబడి కొట్లాడింది.

నిరుద్యోగ యువకులు. అందుకే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డిఎస్సి వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణను అందించినట్టుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈరోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపాలంటే సమాజంలో కుల మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారము చుట్టాము. కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ITIలు, పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డిస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో పులీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ

0: ప్రాంతం నుంచి వచ్చాను. పేదల మధ్య పెరిగాను. వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ. అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయని ఆఖరు చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళను బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 450,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇళ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాదు జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 100,000 ఇళ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 220,000 ఇళ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 250,000 ఇళ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాలలో 15% కోత విధించి ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను.
1: గిగ్ వర్కర్ల శ్రేయస్సు కోసం ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చట్టం తీసుకువచ్చిందని, ఈ చట్టం ద్వారానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని, అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి సేవ చేసుకుంటామని అన్నారు.
0: మన రాష్ట్రంలో సుమారు 400,000 మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎండనక, వాననక, పగలనక, రాత్రనక 24 గంటలు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారి ఉద్యోగాలకు జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాలకు కార్మికుల కనీస వేతనాలు నోటిఫై చేశాం. దీని ద్వారా స్కిల్ వర్కర్లకు 25.9% మరియు అన్స్కిల్డ్ వర్కర్లకు 34.95% వేతనాలను పెరిగాయని కార్మిక సోదరులకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా పోరాట యోధులను గుర్తించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. వారి అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి వారికి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో, లక్ష్యంతో కేశవరావు గారు, కోదండరాం గారి నాయకత్వంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి వారి

0: పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలియజేస్తున్నాను.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమని, దానికి ప్రజల అండదండలు కావాలని, అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం తమకుందని అన్నారు.
0: ఈరోజు ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను మిత్రులారా, దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.
1: అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు విభాగంలో విశిష్ట సేవలందించిన పలువురు అధికారులను మెడల్స్తో సత్కరించారు. అనంతరం విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉత్తమ అధ్యాపకులను ఈ సంవత్సరానికి గాను గుర్తించి సత్కరించారు.

0: మీరింతవరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేరు దీపక్, శ్రీ కొండా వెంకటరమణ. ఆకాశవాణి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వార్తావాహిని. నిర్వహణ శ్రీ భిక్షా కేతావత్.
1: ఆకాశవాణి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వార్తావాహిని.

0: నా తెలంగాణ కోటి రతనాల వీణ, అమరుల త్యాగాల పునాదులపై ఆత్మగౌరవ శిఖరంగా నిలిచిన నేల తెలంగాణ, ఆత్మగౌరవాన్ని గెలిపించుకున్న పోరాటాల గడ్డ తెలంగాణ, దశాబ్దాల పోరాటాల ఫలితంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ. 1969 తొలిదశ ఉద్యమం నుంచి 2014 మలిదశ ఉద్యమం వరకు కోట్లాది మంది ప్రజల సామూహిక ఆకాంక్షల రూపంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పాటైంది. ఈ శుభదినం తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని చాటి చెప్తుంది, రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని సూచిస్తుంది. నేటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ పుష్కర కాల ప్రస్థానంలో తెలంగాణ కేవలం ఒక కొత్త రాష్ట్రంగానే కాకుండా స్వపరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పించారు. సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ వారసత్వమే తెలంగాణకు జీవనాడి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్టవతరణ దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను గవర్నర్ ఆవిష్కరించారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, అంకుర సంస్థల రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. దేశ ప్రగతిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు. సికింద్రాబాద్ లోని పెరడ్ గ్రౌండ్స్ లో జరిగిన అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. పెరడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమని చెప్పారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, మహిళలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి తెలియజేశారు.
1: ఈ నెలలోనే టీజీపీఎస్సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది.
0: శాసనసభ, శాసనమండలి ఆవరణలో తెలంగాణ రాష్టవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

0: రాష్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతను అందించడమే ధ్యేయంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు.
1: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా పేద మధ్యతరగతి దళిత అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం.
0: ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధన కోసం తమ ప్రాణాలు నర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో

0: జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ,
1: అమరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రంగా తెలంగాణ సిద్ధించింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తా ఉన్నాం. తెలంగాణ రైసింగ్ 2027 విజన్ తో ప్రజాప్రభుత్వం, అభివృద్ది, సంక్షేమ, పారదర్శక పాలన, సమగ్ర ప్రగతి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
0: తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన రాష్ట ఆవిర్భావోత్సవాల్లో మంత్రి ప్రసంగిస్తూ,
2: రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాం. నిరుపేదల సన్నబియ్యం, పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు
0: హనుమకొండ జిల్లాలో జరిగిన రాష్ట అవతరణ వేడుకలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతి గురించి మంత్రి వివరించారు.
3: తెలంగాణ 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా నిలబెట్టాలనే సంకల్పంతో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలతో పాటు $25 బిలియన్ పెట్టుబడిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
0: సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయం అనే 3 ప్రధాన లక్ష్యాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్టంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట అవతరణ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ,
4: జాతీయ రహదారులకు సంబంధించి ఈ యొక్క ఖమ్మం జిల్లా ఈ రోజున కొత్తగూడెం జిల్లాతో పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాద్రిని కలుపుతూ జాతీయ రహదారులు మనం కొనసాగించుకుంటున్నాం. దీనికి సంబంధించి రైల్వే లైన్ కూడా పాండురంగాపురం నుంచి సాకేతపురి వరకు, అంటే సారపాక వరకైనా కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. దానికి రైల్వే లైన్ ఏర్పాటు భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ఉండాలని.
0: కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రత్యేక తెలంగాణ అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
5: ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈ రోజు అధికారికంగా జయ జయ తెలంగాణ గీతంతో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అమరవీరుల స్వప్నాన్ని సాకారం చేసుకుని అభివృద్ది పదంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పల్లెకు, ప్రతి గూడానికి, ప్రతి తండకు, ప్రతి దళిత వాళ్లకు అభివృద్ది కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లి ఈ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వము ఇందిరమ్మ పథకాలను కూడా అందజేయడం జరిగింది.
0: మెదక్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని వివేక్ వెంకటస్వామి తెలియజేశారు.
6: అందరు పొలిటికల్ పార్టీస్ ని తాటిపై తీసుకొచ్చి అందరు కూడా పార్లమెంట్ లో 272 ఓట్స్ వేసినప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజులలో కూడా కష్టం ఉన్నప్పుడు మంచి ఐడియా వచ్చింది జయపాలరెడ్డి గారికి. ఆ రోజులలో ఇది వాయిస్ ఓట్ లో పాస్ చేస్తామంటే అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది.
0: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పరిపాలన, సర్వతోముఖ అభివృద్దితో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
7: ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాట అమలు విషయంలో కూడా 6 గ్యారంటీ పథకాల్లో కూడా 4 గ్యారంటీ పథకాలు అమలు చేసి ప్రజాపాలన అందిస్తూ ప్రగతి ప్రణాళిక భాగంగా ఈ రోజు 99 రోజుల కార్యక్రమాన్ని ప్రజల వద్దకే వెళ్లి అధికారులందరూ సంబంధించిన అనేక సమస్యల పరిష్కార దిశలో ముందుకెళ్తున్న సందర్భం, గ్రామీణ ప్రాంతంలో ఒక ఊరికి వెళ్తే ఇందిరమ్మ ఇల్లు సొంత ఇంటి కల 5 లక్షల రూపాయలతో నేరుగా వాళ్ళ అకౌంట్ లో జమ చేసి ఈ యొక్క ప్రతి నిజవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం.
0: వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ ఖుష్మహల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు రాష్ట అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ,
8: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి నుంచి వాళ్లకు ఫండ్స్ కూడా ఈ రోజు సాంక్షన్ చేయడం జరిగింది. ఈవెన్ ట్రాన్స్ జెండర్స్ కూడా ఈసారి మేము పరిగణలోకి తీసుకుని వాళ్లకు కూడా మరి స్త్రీ నిధి గానీ వడ్డీ లేని రుణాలు గానీ వాళ్లకు కూడా ఇవ్వడం జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన అవతరణ దినోత్సవంలో ప్రభుత్వ విప్ ఆదిశ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్

యాదవ్ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఉత్సవంలో రాష్ట ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నిర్మల్ జిల్లాలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరిత అధ్యక్షత నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హాజరయ్యారు. అన్ని రంగాల సమగ్ర అభివృద్ది కోసం కృషి చేస్తున్నామన్నారు. రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం అందించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన అవతరణోత్సవంలో మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

0: నల్గొండ జిల్లాలో జరిగిన రాష్ట అవతరణ వేడుకలపై మా ప్రతినిధి జి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు.
1: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని రాష్ట ప్రభుత్వం తరపున జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, వారి ఆశయాలకుగుణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని మంత్రి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు, అలాగే సమభావన సంఘాల మహిళలకు రుణాలను మంత్రి పంపిణీ చేశారు. కొత్తగా ఎంపికైన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను కూడా మంత్రి చేతుల మీదుగా అందజేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అమరులకు నివాళులుగా నిన్న రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అమరుల స్మృతి దీపం పేరిట అమరుల స్థూపం వద్ద స్మృతి దీపాన్ని కూడా వెలిగించారు.
0: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలను మా విలేకరి హనుమండ్ల సంపత్ కుమార్ అందిస్తారు.
2: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎన్నో త్యాగాలు, ఆకాంక్షలు, ఆత్మ గౌరవాల పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు 12 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పారదర్శక పాలన, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో పాటు దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కల్వకుంట్ల తారకరామారావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా సాగిన ఈ ఆవిర్భావోత్సవాలు రాష్ట వ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తలపించాయి. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్రం ఏర్పాటైన అనంతరం సాధించిన అభివృద్దిని నెమరు వేసుకుంటూ, భవిష్యత్తులో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రగతి పథంలో ముందుకు సాగాలని ఈ ఉత్సవాలు పిలుపునిస్తున్నాయి.

0: ఇంతవరకు మీరు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
1: ఆకాశవాణి వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
2: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं लवली निगम. सरकार ने केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड द्वारा ऑन स्क्रीन मार्किंग प्रणाली के लिए सेवा अनुबंध से संबंधित मामलों की जांच के लिए समिति का गठन किया. भारत ने नेपाल के साथ द्विपक्षीय मामलों के समाधान में तीसरे पक्ष के हस्तक्षेप को नकारा. भारत ने वायु से सतह पर मार करने वाली स्वदेशी

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేల హరికథ. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మగే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ

జైవలో శ్రీకృష్ణ భగవానికి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజున భాగవతంలోని కుచేలోపాఖ్యానమనే హరికథను గానం చేస్తున్నాను. వినితరించ ప్రార్థన.

వసుదేవుడు కృష్ణునికి బలరామునికి ఉపనయనం కావించి విద్యాభ్యాసం చేయించనించి గురువైనటువంటి గర్గ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. కృష్ణునికి బలరామునికి విద్యాభ్యాసం చేయించదగ్గ ఎవరి దగ్గర చేయిస్తే బాగుంటుంది, అలాంటి విద్వాంసులు ఎవరైనా ఉన్నారా అని గర్గ మహర్షిని కోరగా, అందుకు గర్గ మహర్షి వసుదేవా, ఇతటికి దాపునవెలయు నిద్ద జన పదం.

చతికి దాపున వెలయు నిద్ద జనపదంబు విద్యానిలయము సుధామపురము. దాన సాందీపుడను మునిదనరు అచట కృష్ణ.

వేదవేదాంగ పారంగతుడైన సాందీపముని వద్ద విద్యాభ్యాసం చేయించమని తెలిపినాడు. వసుదేవుడు ఒక శుభముహూర్తాన రథంపై బలరామకృష్ణులను ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు. బలరామకృష్ణులు ఇరువురు కూడా ఆశ్రమంలో సాందీపని పాదాలకు నమస్కారం చేయగా ఆ సాందీప మహర్షి కృష్ణ పరమాత్మను చూచి పారవశ్యంతో, కృష్ణయ్యా

చతుర్దశ భువనాలను నీ బొద్దలో దాచుకున్న మహానుభావుడివి, జగద్గురువు అయిన నీకు గురువు ఎవరున్నారు స్వామి? ఓహో జగన్నాటక సూత్రధారి, నీ నాటకంలో నన్ను గురువుగా ఈ పాత్ర వేయమంటున్నావా? అలాగే కృష్ణ అని కృష్ణ పరమాత్ముణ్ణి, బలరాముణ్ణి తన వద్ద చేర్చుకొని విద్యాభ్యాసం ప్రారంభం చేస్తున్నారు.

కృష్ణ, నీవు సంకల్పించినప్పుడు నేను ఎంతవాణ్ణి స్వామి అని అలాగే అని ఆనంద బాష్పాలు రాస్తూ పులకించిపోతున్న ఆ సుధామును పక్కనే ఈ దృశ్యానంతా చూస్తున్నాడు. నేను కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చదువుకోబోతున్నానా అని మహదానంద పడిపోతున్నాడు. విద్యాభ్యాసం జరుగుతోంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజున గురుపత్ని కృష్ణుని కుచేలిని ఇద్దరిని పిలిచి, నాయనలారా, రేపు మనం ఒక చిన్న యాగం చేయవలసి ఉంది. దానికి కొన్ని సమిధలు అవసరమున్నాయి. మీరిద్దరూ పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్ళి రేపటికి కావలసిన సమిధలు తీసుకురమ్మంది. అలాగే అని కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా అడవికి బయలుదేరి వెళ్ళారు. వాసుదేవుడు కుచేలుడు తద్వనమున

అడవి లోపల కృష్ణుడు కుచేలు ఇద్దరు కలయ తిరిగి వారు మోయగలిగినంత సమిధల మోపును మోపు చేసుకుని తల మీద పెట్టుకుని ఇక బయలుదేరామనుకున్నారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. ఇంతలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. అది కృష్ణుడు కుచేలుని పరీక్ష చేయాలని కురిపించిన మాయా వర్షమేమో. ఆ వర్షంలో ఇద్దరూ తడిచిపోతున్నారు. కృష్ణుడు తడిచిపోతుంటే కుచేలుడు ఆందోళన చెందుతూ, కృష్ణయ్య నువ్వు తడిచిపోతున్నావే, ఇప్పుడు ఎలా కృష్ణ అంటున్నాడు. కానీ తనూ తడిచిపోతున్నాడు, అది అతనికి తెలియడం లేదు. నిజమైన భక్తి అంటే అది.

పోతున్నారు. కృష్ణుడు తడిచిపోతుంటే కుచేలుడు ఆందోళన చెందుతూ, కృష్ణయ్య నువ్వు తడిచిపోతున్నావే, ఇప్పుడు ఎలా కృష్ణ అంటున్నాడు. కానీ తను తడిచిపోతున్నాడు, అది అతనికి తెలియడం లేదు. నిజమైన భక్తి అంటే అది. కృష్ణుడు తడవకుండా ఏం చేయాలి అనుకుంటుండగా అక్కడొక ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టు ఒక పెద్ద త్వర ఉన్నది. అందులో కృష్ణ పరమాత్మని తడవకుండా నిలబెట్టి తను బయట నిల్చున్నాడు. అంటే ఆ చింత చెట్టు త్వర కూడా ఆలయంలాగా ఉన్నదటండి, గర్భగుడిలాగా ఉంది. ఈయన భగవంతుడు కదా, ఆ గుడిలో నిలిపి తను భక్తుడు కదా, బయట నిలబడ్డట్టుగా ఉన్నదట అక్కడ సన్నివేశం. జల్లులు పడుతుంటే వర్షపు జల్లులు చేతులు అడ్డు పెడుతున్నాడు కుచేలుడు. అర్ధరాత్రి అయిపోయింది, వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, కుచేలా భయంగా ఉందా, చలేస్తుందా, ఇలా రావయ్యా అని తన దగ్గరగా తన పక్కన నిలబెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, కృష్ణ, కృష్ణుడు అలా తన దగ్గర నిలబెట్టుకుంటే కుచేలుడు అంటున్నాడు, కృష్ణయ్యా

కృష్ణయ్య. మెరిసే మెరుపు, అందులో వెలుగు, ఉరిమే ఉరుము, అందుగల శబ్దము, ఈ సర్వ ప్రకృతి అంతా నువ్వే కదా. అటువంటి నీవు నా హృదయమంతా నిండి ఉన్నావు. నీవు నా పక్కన ఉండగా నాకు చలిగాని భయంగాని లేవు కృష్ణ. కానీ ఈ సమయంలో ఈ చెట్టు నీకు ఆశ్రయాన్ని కలిగించిందే. ఆహా, ఇది ఏ జన్మలో ఏ సుకృతము నర్చి ఇచట జన్మిల్చనో, నీవు కృపదలిర్ప వర్షము సజేరి.

కృష్ణ, ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో కదా ఈ చెట్టు. సకల ప్రపంచానికి ఆధారభూతుడవైన నీకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నీకు, ఆద్యంతములు లేని నీకు ఒక చెట్టు ఆశ్రయాన్నిచ్చింది కదా. ఆహా, నేను ఈ చెట్టుగానైనా పుట్టకపోతేనే అని కుచేలుడు అంటుంటే, కుచేలుని భక్తికి కృష్ణ పరమాత్మ ఆనందపడుతూ ఇంకా పరీక్ష చేయదలిచి, కుచేల నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. అప్పుడు కుచేలుడు, అయ్యో స్వామి, నీకు ఆకలిగా ఉందా? ఈ దరిద్రుడి వెంట తీసుకొనిచ్చి నిన్ను బాధ పెడుతున్నానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఈ వర్షం తగ్గినా బాగుండునే కృష్ణ, అయ్యో అనుకుంటుండగా, నీ ఆకలి ఎలా తీర్చాలి అని కుచేలుడు అనుకుంటుండగా, సమిధలు మోపు చేస్తున్నప్పుడు ఒక ఫలం దొరికిందటండి. అది మోపుల మధ్యన పెట్టి కట్టి ఉంచాడు. అది గుర్తొచ్చింది. ఆ మోపును విప్పి అందులో ఉన్న పండును తీసుకొని కృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ, కృష్ణ

కాని నే పుచ్చుకొనుటెరుంగ. ఇపుడిది నీవనగొని ఈయగలనే భక్తి ఫలమునకు దగు ప్రతిఫలంబు. మాకు చేలా, నేను ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకునేది ఏమీ ఉండదే. నీవు భక్తితో ఇచ్చిన ఈ పండును తీసుకుని నేను తింటే దీనికి తగ్గ ప్రతిఫలం నా దగ్గర ఏముందా అని ఆలోచిస్తున్నానని సందేహాన్ని వెలిబుచ్చాడు. కృష్ణ పరమాత్మ అంటే పరమాత్ముడు భక్తికి మాత్రమే కట్టుబడిపోతాడన్నమాట. పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో ఏదీ లేకుంటే ఒక్క నమస్కారమో చాలు ఆయనకి. ఒక్కసారి గోవిందా అని తలుచుకుంటే చాలు, పొంగిపోయి మనకు లొంగిపోతాడు. గోవిందా గోవిందా. కాబట్టి మనం భగవంతునిపై పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఏర్పరచుకోవాలి. భగవంతుని దృష్టి మన మీద పడాలి అంటే అనే దృష్టి మనకుండాలి. కృష్ణ పరమాత్మ, నేను తిరిగి నేను నీకు ఏమి ఇవ్వగలనా అనగానే కుచేలుడు, కృష్ణయ్య నాకేమీ ఇవ్వవలసిన పని లేదయ్యా,

అప్పటి నుంచి మర్చిపోయాను కృష్ణ. ఈ పండు నీకివ్వాలనే దాచి ఉంచాను. ఈ పండు తిని నీ ఆకలి తీర్చుకో కృష్ణ అని కుచేలుడు ఆ పండును అందించే విధానముందే ఆ భక్తికి సంతసించి కృష్ణ పరమాత్మ, ఓ ఈ చలికాడు.

నీ అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే చాలు. మనల్ని మించిన ధనవంతుడు ఇంకెవరూ ఉండరు కదా. అదే మనం కోరుకోవాలి. ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అనే ఈ కథలో నీతి. కృష్ణ అందుకే కుచేలుడు అంటాడు, కృష్ణయ్య నీ కరుణాకటాక్ష వీక్షణలు మా మీద ఉంటే చాలు కదా కృష్ణ, అంతకన్నా మాకు ఇంకేమీ అవసరం లేదు కృష్ణ అన్నాడు. ఆ మాట విన్న కృష్ణ పరమాత్మ మహానందపడి కుచేలుడు భక్తితో ఇచ్చిన పండును తృప్తిగా ఆరగించినాడు. ఆ రేయంతా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారింది. ఇద్దరు ఆశ్రమానికి బయలుదేరుతున్నారు. అక్కడ ఆశ్రమంలో సాందీపని మహర్షి ఆందోళన చెంది పిల్లలు ఏమైపోయారో అని అడవి చేరుకుని శ్రీకృష్ణ సుధామా అని పిలుస్తుండగా ఆ పిలుపు విని కృష్ణ కుచేలు ఇరువురు కూడా గురువుగారిని చేరి నమస్కరించగా సాందీపముని ఇద్దరిని దగ్గరికి తీసుకుని, నాయనలారా ఎంత పొరపాటు జరిగిపోయింది, మీకేం కాలేదు కదా, ఏమీ కాలేదు కదా అని ఆందోళన చెందుతూ ఇలా దీవిస్తున్నాడు. కడగడా ఇట్లు మా కొరకుగా తను తెలిచి మగాటవిల్ సముత్కట పరిపీడ నొంది తిరిగావునా, శిష్యులు మారునంబు నీగుట నిటులయ్యగాన సమకూరెడుపోయి కవీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతు. సాందీపని మహర్షి ఇద్దరినీ చెరగవైపు గుండెలు కత్తుకుని దీవిస్తున్నాడు. మా కొరకు ఇంత బాధపడి మా రుణం ఈ ప్రకారంగా తీర్చుకున్నారు కాబట్టి సమకూరెడుపోయి కబీద మీకు విస్ఫుట ధన బంధు దార అని కృష్ణుని దీవించి బహుపుత్ర విభూతి అని కుచేలును దీవించారట. గురువుగారు సాందీపని కావాలని ఎలా దీవించలేదు, కానీ మామూలుగా ఒక వ్యక్తి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని చూచి ఒక మాట ఇంకొకరిని చూచి ఇంకొక మాట చెప్పినట్టుగా అన్నాడంతే. అదే ఇక్కడ జరిగింది అనుకోకుండా.

జరిగింది. ఒక ముహూర్త కాలంలో ఎంతో మార్పు జరిగిపోతుంది. గురువు గారి దీవెన ఫలించిందా అన్నట్లుగా కృష్ణునికి సమస్త భోగ భాగ్యాలు లభిస్తే కుచేలునికి సంతానం మాత్రమే కలిగి దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి జయాయురున్నతుల్ అని ఆలస్యంగా అన్నందుకుగాను కుచేలునికి ఆలస్యంగానే అష్టైశ్వర్యాలు కలిగినాయని పెద్దలు చెప్తుంటారు. గురువుగారు ఇద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. కొంతకాలానికి విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. బలరామకృష్ణులు ఇరువురు రథంపై వారింటికి వెళ్ళిపోతుండగా తన ప్రాణమిత్రుడు కృష్ణుడు తనని విడిచి వెళ్ళుతున్నందుకు కుచేలుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృష్ణ వెళ్ళొస్తావా? నన్ను మర్చిపోవద్దు కృష్ణయ్య, నన్ను గుర్తుంచుకుంటావు కదా, మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను కృష్ణ, కృష్ణ కృష్ణ అంటుండగా రథం కదిలింది. కుచేలుడు రథం వెంత పరిగెత్తు కృష్ణుని చేయి విడవలేక విడవలేక విడిచాడు. రథం కనుమరుగైపోయింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కొంతకాలానికి కృష్ణుడు అష్టభార్యలతో ద్వారకలో ఆనందంగా ఉంటే మన కుచేలుడు వామాక్షి అనే పుణ్యాంగనను వివాహం చేసుకున్నాడు. ఆ మహాసాధ్వీమణి వామాక్షి నియమములేచు ఆత్మవిభుల్ నిమ్మి భజిల్చు గృహక్రియల్ శుభోదయముగనాచరిల్చు ఫలదానముల వొనరిల్చు ధర్మమే జయమని ఎల్చు అర్థిగని జాలి వగిల్చు అలంకృతులు పతిప్రియ గృహ లక్ష్మి అన్నట్టు ధరించు సుధాముని పత్ని సాత్యయే. పతి మాటలకు ఎదురు చెప్పగా, ఎవరి మనసు కష్టపెట్టగా, ఎట్టి సమయంలోనూ అసత్యమాడక గృహ కర్తవ్యములను నెరవేర్చుకుంటుంది వామాక్షి. కుచేలుడు ఉంచవృత్తి చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏ పూట ఆ పూట గడవడం కష్టంగా మారింది. నిరుపేదకు కుక్క మురికి సంతానం అని ఆదిభట్నారాయణ దాస్ గారు అన్నట్లుగా ఆ దంపతులకు సంతానం 27 మంది కలిగారు. కుచేలుడు మాత్రం ఎంత దారిద్ర్యాన్ని అనుభవించినా హరినామస్మరణ చేయడం మాత్రం మరవలేదు. ఒకరోజు కుచేలుడు హరిధ్యానంలో నిమగ్నమై తాదాత్మ్యస్థితికి చేరుకుని ఈ లోకాన్ని మర్చిపోయి ఆ హరిధ్యానంలోనే పరవశించిపోతున్నాడు. ఇంట్లో పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోయారు. వామాక్షి భర్తను మాట్లాడించి ధ్యానభంగం చేయలేకపోయింది. ఆ రోజుకు మంచినీళ్లతో పిల్లల ఆకలి తీర్చింది వామాక్షి. మరుసటి రోజు కూడా కుచేలుడు ధ్యానంలో హరినామస్మరణ చేస్తూ ఉండిపోగా పిల్లలు ఆకలి బాధను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. వామాక్షి ఏమీ అనలేకపోయింది. ఆ పిల్లలందరూ కూడా తల్లి చుట్టూ చేరి ఆకలికి అల్లాడిపోతూ

అమ్మా ఆకలి వస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా, ఈ ఆకలికి తట్టుకోలేమమ్మా అని పిల్లలందరూ చుట్టూ చేరి అమ్మరో ఆకలి కాగదాలను కనులు తిరుగునంచు నేల దొరలునొకడు. పండగ నాటికెర్పడ చేయుమి కొత్త గోతి అంచును జాలిగుచ్చునొకడు. మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అని వీపు తట్టునొకడు. తమ్మునికిచ్చినంతలపవేమని చీర కొంగులాగుచు కిందగూనొకడు. ఒకడాయాసపడు, ఒకడొదిగి ఏడ్చు, ఒకడు తన పొట్ట చూపు, ఒకడు దీన దృక్కులం చూచు, ఇంకొకడెడగజేరి మూలుగు

పిల్లలు ఎంతగాని ఆకలి కోర్చుకుంటారు చెప్పండి. అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అన్నం పెట్టమ్మా అని ఒకటి. నాకు లేకున్నా పర్వాలేదమ్మా, తమ్ముడిని చూడమ్మా, వాడి పొట్ట వీపులోకి వెళ్ళిపోయిందమ్మా, వాడికైనా అన్నం పెట్టమ్మా, లేకపోతే వాడు చనిపోతాడమ్మా అని అంటుంటే ఇంకొకడు, అమ్మా మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అంటే వామాక్షి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడో పారేసుకున్న ఒక రొట్టె ముక్క దొరికింది. అది చిన్నవాడికిచ్చింది. అది చూచి ఇంకొకడు, తమ్మునికి చిన్నందలపవేమని చీర కొంగులాగుతూ కిందగూలునొకడు, అమ్మా వాడు మాత్రమే నీ కొడుక, నేను నీ కొడుకుడు కాదా, నాకివ్వవేంటమ్మా అని ఇంకొకడు ఆకలికి తట్టుకోలేక, అమ్మా ఆకలమ్మా పట్టడి రథం పెట్టమ్మా, అంతకంటే మాకింకేం వద్దమ్మా అని ఆ పిల్లలు అడుగుతుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో కదా. వామాక్షి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనలారా మీకు పట్టెడన్నం పెట్టలేని నేను తల్లిని కాదురా, నా హృదయం కఠిన కర్కశ పాషాళంరా, భగవంతుడా ఏమిటి పరీక్ష అని తన దుస్థితికి బోరున విలపిస్తూ

రామచంద్రాయని ఆచుచు పిల్లలు మూగ చూసునా కన్న దరిద్ర దేవత ధరలోన ఇక మరెవ్వరుందురు. ఆ పన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చు గాని ఈ తెన్నున అన్న ఘోష దురదృష్టము పండినగాక కల్గునే. భగవంతుడా, కన్న బిడ్డలకు పట్టెడన్నం పెట్టలేని దుస్థితి ఈ ప్రపంచంలో. ఏ తల్లికి రానియకు స్వామి. నాయనలారా, నేను మీ అమ్మను కాదురా. ఒకవేళ నేను మీ కన్న తల్లిని అయితే మీరు అమ్మా ఆకలమ్మా అన్నం పెట్టమ్మా అంతకన్నా ఇంకేమి వద్దమ్మా అని అడిగినప్పుడే నా గుండె పగిలి నేను చావవలసిన దాన్ని.

నా గుండె కఠిన కర్కష పాశాలను రా అని గుండె చెరువుగా విలపిస్తుంది వామాక్షి. చివరకు భర్త వద్దకు వచ్చి స్వామి స్వామి అని పిలవలేక పిలిచింది. ఆ పిలుపుతో ధ్యాన నిమగ్నుడైన కుచేరుడు ఈ లోకంలోకి వచ్చాడు. కన్నీటి పర్యంతమై విలపిస్తున్న వామాక్షిని చూచి ఏం జరిగింది వామాక్షి అన్నాడు. పొంగే దుఃఖాన్ని దిగమింగుతూ, స్వామి మన పెళ్లినాటి నుంచి మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈరోజు నేను కోరే నా కోర్కెను మాత్రం కదనకండి స్వామి అన్నది. ఏమిటో చెప్పు వామాక్షి అనగానే, పిల్లలు 2 రోజులుగా అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు స్వామి. మన బిడ్డలకు పట్టెడన్నం పెట్టే ప్రయత్నం చెయ్యండి, అంతకన్నా నాకేమి అవసరం లేదు అని పిల్లల్ని చూపిస్తూ బోరున విలపించింది వామాక్షి. అప్పుడు కుచేరుడు, వామాక్షి పిచ్చిదానా, నారు పోసిన వాడు నీరు పోయక మానడే. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది, మన నిమిత్త మాత్రం అన్నాడు. అప్పుడు వామాక్షి, అంత మాట అనకండి స్వామి. నాథ దయముంచి ఒక మాట వినుడు, తమకు తెలిపెడునంత దానగా నేను దైవంబు ప్రేరేచి దాచుకోలేని మనసుగా ఉన ఒక మనవి చేసేదను. స్వామి, నేను తమకు తెలుపునంతటి దానను కాను, కానీ నా ఈ ఒక్క కోరికను దయచేసి కాదనకండి అనగానే, అయితే సరే నన్ను ఇప్పుడేం చేయమంటావు అన్నాడు కుచేరుడు. అప్పుడు వామాక్షి, స్వామి తమ

స్వామి, తమరు ద్వారకకు వెళ్లి తమ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణునికి మన పరిస్థితి వివరిస్తే కొంతైనా సహాయం చేయకపోతాడా? మీ మాట కాదనడు కదా స్వామి. వెళ్లి రమ్మనగానే ఆ వామాక్షి ప్రోద్బలంతో ఆమె మాట కాదనలేక అలాగే వెళ్లి వస్తాను కా వామాక్షి అని. వామాక్షి ఇచ్చిన ఆ గుప్పెడు అటుకులు తన ఉత్తరీయంలో మూట కట్టుకొని

అంతా. అక్కడికి వెళ్తాను కానీ ఆయన కానకగా ఇవ్వటానికి మన దగ్గర ఏముంది అని ఆ వామాక్షి ఇచ్చిన ఆ దోష లటుకులు ఉత్తరీయంలో మూటగట్టుకుని కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం తనకు కలుగుతున్నందుకు ఆనందపడుతూ అటుకుల మూటను భుజాన ధరించిన ఆ కుచేరుడు ద్వారకకు ప్రయాణమై కృష్ణ దర్శనార్థమై వెళ్తున్నాడు.

కుచేలుడు ద్వారకా నగరాన్ని చేరే ప్రయత్నంలో ఆ హరిని కీర్తిస్తూ మహారణ్యాన్ని కూడా ఇలా కీర్తనతో పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

అని భక్తి పారవశ్యంతో పాడుకుంటూ తనలో తను ఇలా అనుకుంటున్నాడు. చిన్నతనము నాటి స్నేహము తలతునో తలపాడో ఆ కుశస్థల నివాసి

వెళ్ళగానే ఆ స్వామి నన్ను గుర్తుపడతాడో లేదో, అసలు నన్ను ద్వారపాలకులు లోపలికి వెళ్ళనిస్తారో లేదో. నావలే ఎందరు వచ్చుంటారో, నా కోరికను అవునంటారో కాదంటాడు. ఏమైనా సరే ఆ స్వామి ఆశ్రయాన్ని కోరుతాను అనుకుని ద్వారకానగర సమీపమునకు చేరుకుంటుండగా అక్కడ ఆ పొలిమేరలో ఈ పశువులను కాచుకునే కొందరు గోపాల బాలురు భక్తితో ఆ కృష్ణ ఇలా కీర్తించడం కుచేరుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎలా కీర్తిస్తున్నారు? గోవింద గొడ్లెంబడి పడిపోయి అడవిల తిరిగేటోళ్ళం, జ్ఞానమే లేనోళ్ళం గొడ్లగా చేటోళ్ళం, అరే గొడ్లెం

అని భక్తి పారవశ్యంతో పాడుతున్న వారిని చూచి కుచేలుడు మహదానందతో వారి వద్దకు వెళ్లి వారు నాట్యం చేస్తున్న ప్రదేశంలో ఉన్న పాదధూళిని తన శిరస్సును ధరించి ద్వారకా నగరి చేరుకున్నాడు. కృష్ణ దర్శనార్థమై మందిరంలోనికి ప్రవేశించబోగా సింహద్వారం వద్ద ద్వారపాలకులు లోనికి వెళ్ళటానికి నిరాకరించగా వారికి అనేక విధాలుగా నచ్చజెప్తూ, కృష్ణుడు నా ప్రాణమిత్రుడయ్యా, నన్ను పంపకపోయినా పర్వాలేదు, మీరెవరైనా వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితుడు కుచేరుడు వచ్చాడని చెప్పండి అని బ్రతిమలాడుకొని వినయోక్తులు మెప్పించగా ద్వారపాలకులలో ఒకడు వెళ్ళి కృష్ణయ్యా అని పిలిచాడు. హంసతూలికా తల్పంపై యోగ నిద్రలో ఉన్న ఆ స్వామి ఎవరది అన్నాడు. నేను కిట్టయ్యా, ద్వారపాలకుణ్ణి అన్నాడు. ఏం కావాలి అన్నాడు కృష్ణుడు. తమ కొరకు ఎవరో వచ్చారు కిట్టయ్యా. పేరేమిట అన్నాడు ఆయన. కుచేలుడట స్వామి, కుచేలుడు అన్నాడండి. ఎప్పుడైతే కుచేలుడు అన్న మాట వినిపించిందో కృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పమున దిగ్గున దిగి ఎవరెవరు ఎవరెవరు మా బాల్య సఖుల అహగా భవ్య సాందీపముని తీర్థ పాదముఖ్య శిష్యులా ప్రాణమిత్రులా చేర్చుడిటకు తక్షణమే గౌరవముగా ఆదరమే సంగా నా చిన్ననాటి ప్రాణమిత్రుడు కుచేరుడు నన్ను చూడటానికి వస్తే లోపలికి రాకుండా అడిగించారా? అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. వెంటనే సకల మర్యాదలతో తోడ్కొని రమ్మని గంగాజలాన్ని తెప్పించి బ్రాహ్మణోత్తములతో వేదమంత్రోక్తంగా స్వాగతం పలుకుతూ పూర్ణకుంభంతో ఓం అగ్నిమిహీలే పురోహితం యజ్ఞస్వ దేవమృత్యుజం హోత ఆరగం రత్నధాతము అని పురుష సూక్తంతో స్వాగతం పలుకుతూ ఎదురేగి మిత్రమా కుచేలా అని కౌగిలించుకున్నాడు. తను దయాసాగరుడు కదా, కరుణా సముద్రుడు కదా, ఆ కరుణా సముద్రంలో మునిగిపోతున్నానేమో అనుకుంటున్నాడు కుచేలుడు. ఆ తర్వాత కుచేలుణ్ణి తన మందిరంలోనికి తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మ ఇతమతి శయ్య జయచి ఇతమతి శయ్య జేర్చి నయవృత్తి జలంబుల కాళ్ళు గడిగి శ్రీపతి తన శీర్షమందు కడు భక్తి దళిర్ప ధరి

కృష్ణుడు కుచేలుణ్ణి తను కూర్చున్న ఆసనం మీద కూర్చోబెట్టి అతని పాదములకు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఎవరు, మన లక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఆ కుచేలుని పాదాలు కడుగుతూ ఆ జలాన్ని శిరస్సును జల్లుకొని నూతన వస్త్రాలతో సత్కరించి గంధము పూసి పుష్పమాలాలంకృతుని చేసి రత్నదీపాలతో నీరాజనమిస్తున్న ఆ దృశ్యాన్ని చూచారు అక్కడున్నటువంటి అంతఃపుర వాసనలందరూ కూడా. డబ్బు లేని వాణ్ణి బంధువులు కూడా తమ బంధువుని చెప్పుకోవడానికి చెప్పుకోరటండి, మిత్రులు కూడా అపరిచితుల్లాగా ప్రవర్తిస్తారు డబ్బు లేని వాళ్ళని, కనిపించగానే ముఖం చాటు వేస్తారట. కానీ కృష్ణుడు మాత్రం కుచేలుని ఆదరించిన విధానం ఎంత గొప్పది, భక్తికి ఉన్న శక్తి అది. కృష్ణ పరమాత్మ తనకు చేస్తున్న ఉపచారములకు

కుచేరుడు పులకాంకితుడై ఆనందబాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అంతఃపురాంగణులు ఏంటి కృష్ణ పరమాత్మ ఇలా చేస్తున్నాడని ఎవడో ఊసురుడు

ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, విధి వికిత సత్కర్మరతుడటే, మునిజనులు పగడు సమ్మతుడటే, ఎంతటి వాడోగాక ఇతడెవ్వడ్డో భూసురుడు. జితేంద్రియులకంతరంగగతుడగు నతీంద్రియుని నత సురేంద్రుడెంతటి భాగ్యవంతుడ విధాత అయిన ఇతని

0: ఈ భూసురోత్తముడు ఎవరో కదా, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. కృష్ణ పరమాత్మ ఇతన్ని పాదాలు కడిగి ఆ జలాన్ని శిరస్సును తలుకొని సకలోపచారాలు చేస్తున్నాడే, ఎంతటి భాగ్యవంతుడు అని ఆశ్చర్యపోతుండగా శ్రీకృష్ణుడు కుచేలుని భుజము తట్టి, మిత్రమా కుచేల,
1: మరచిపోలేదు కదా, మరచిపోలేదు కదా మన చెలి.

మిత్రమా కుచేలా, ఎన్నాళ్ళ కలిశామయ్యా. మన గురువుగారు సుఖంగా ఉన్నారా? ఆ మర్చానయ్యా, నీకు పిల్లలెంతమంది? నీ భార్య నీకు అనుకూలవతి అయినా? ఎంత మారిపోయావయ్యా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా కుచేలుడు

నీకు తెలియనిదేమున్నది కృష్ణ? అంతా క్షేమమే అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అది సరిగాని ఆడవినప్పుడు భీకరవ

సత్యరా, నీ గుర్తుందా ఆ రోజు మనం అడవి లోపల వర్షంలో తడిచిపోయాం, నువ్వు నాకు ఒక పండు ఇచ్చావు. అబ్బా, అది నేను ఇంకా మర్చిపోలేదయ్యా. ఆ రోజున నువ్వు ఇచ్చిన పండు ఎంత రుచిగా ఉందంటే, అసలు అంత రుచిగల పండు మళ్ళీ నేను ఇంతవరకు తినలేదయ్యా. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అనగానే అటుకులు తెచ్చానని సిగ్గుపడుతూ అటుకుల మూటను దాచే ప్రయత్నం చేస్తుండగా, అదిగో ఏదో దాస్తున్నావు. ఏమిటయ్యా అది కుచ్చారా?

రణిగొందు హృదయ సంశుద్ధి కన్న సంపదలు కలదే. భగవంతుడు మనకు ఎంత ఇస్తున్నామని కాక ఎలా ఇస్తున్నామని చూస్తాడటండి. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ చూస్తాడట. నిండు హృదయంతో ఏదిచ్చినా తృప్తిగా ఉంటుందయ్యా అని ఆ అటుకుల మూటను కుచేలిన వద్ద నుంచి లాక్కొని ఆ మూట విప్పు చూసి, అటుకులా అబ్బా ఇవి నాకిష్టమని నీకొక్కడికే తెలుసయ్యా అని ఒక గుప్పెడు అటుకులు తీసుకుని గబగబగబ తినేశాడు. అబ్బాబ్బాబ్బా ఎంత రుచిగా ఉన్నాయని ఇంకొక గుప్పెడు తినబోగా రుక్మిణీదేవి వచ్చి చెయ్యి పట్టుకున్నదట. ఎందుకంటే కృష్ణుడు తృప్తిగా గుప్పెడు అటుకులు తినగానే సమస్త సంపదలు కుచేలిని ఇంటికి చేరిపోయాయట. ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే పరమాత్మను తృప్తి పరచగలిగిన వాడు ధనవంతుడు. మరి దరిద్రుడు ఎవరయ్యా అంటే అంతా నాదే అనుకునేవాడు ప్రపంచంలో దరిద్రుడటండి. రుక్మిణి అమ్మవారు కృష్ణుని చేయి పట్టుకొని జగన్నాటకాన్ని చాలించండి అనగానే ఇంకొక గుప్పెటి అటుకులు తినే ఆ ప్రయత్నం మాని, ఆ మిత్రమా మర్చానయ్యా ఈ దిశ

కుచేలా, రాకరాక వచ్చావు. మంచి విందు భోజనం ఏర్పాటు చేశాను. అందులో నీవు నా కొరకు తీసుకొచ్చిన అటుకుల రుచి ఉందో లేదో ఆ విందును ఆరగించి చెబుతూ రావయ్యా అని కృష్ణ పరమాత్మ కుచేలుని తీసుకుని వెళ్ళి దగ్గర ఉండి కుచేలుడికి ఆ విందును ఆరగింపచేశాడు. కుచేలుడు ఆ ముష్టాన్నములు ఆరగించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు.

అని అనేక విధాలుగా ప్రస్తుతించి, జగన్నాయక నేను వెళ్లి వస్తానన్నాడు. కృష్ణ పరమాత్మని దర్శనంతో పొంగిపోయిన కుచేలుడు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాడు. కృష్ణ పరమాత్మ తనకు చేసిన ఆదరణానికి, ఆ సత్కారానికి ఆనందంతో మైమరిచిపోయి తన భార్య చెప్పిన పని మర్చిపోయాడు. మార్గమధ్యన గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయానే, ఇంతకు పద్మనాభుని పరీక్షగ దర్శనమబ్బెగాని నా స్వాంతము సంపదర్థము తపత్రిషమౌట ఎరింగి గూడా రవ్వంత వసంగినట్లు కనపట్టదు సంపద భక్తి దూరం.

కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాను కాని నేను వచ్చిన పని మర్చిపోయానే. అయినా నేను వచ్చిందెందుకో ఆ స్వామికి తెలియదా? కృష్ణ పరమాత్మ

కుచేరుడు ఊరు చేరుకుని తన కుటీరం ఉన్న చోటను ఒక పెద్ద భవంతి ఉండడం చూచి, అయ్యో ఏమిటిది, ఉన్న గుడిసె కూడా పోయింది కదా అనుకుంటుండగా, సకల ఆభరణాలు ధరించి తనకు నమస్కరించుచున్న భార్యను చూచి ఆనందంతో కృష్ణ పరమాత్మ తనకు చేసినటువంటి దీనికి ఆనందపడి స్వామిని మరవకుండా ఇలాగా మంగళహారతులు పాడుతున్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో క్రోధం అంశం గురించి బి పూర్ణేందు శారద గారి లఘు ప్రసంగం, 6:15 భక్తి రంజన కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం, 6:35 పొలం పనులు, 7:00 రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించేవారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన తెలంగాణ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంశం గురించి ప్రవీణ జయరాజు గారితో పరిచయం, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మాలతీ పద్మనాభరావు గారి గాత్రం, 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం, 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి అర్చనా రత్నం గారి గాత్రం, వాయిద్య సహకారం వయలిన్ శ్రీ టిఎస్ కౌండిన్య, మృదంగం శ్రీ ఆర్ శ్రీకాంత్, 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ విశ్వనాథ్ గారి గాత్రం, 12:10 యోవాని కార్యక్రమం, 12:40 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు మరియు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం, 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం.

ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు కథ, మందు హెచ్చుల కథ 2వ భాగం వినిపించేవారు శ్రీ ఊర ఆయలమల్లు మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చర్చక విషయ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:45 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.

నిలయంలో సమయం 11:48 దాటి 12 సెకండ్లు కావస్తుంది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు మరి. నమస్కారం. జై హింద్.